ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 18వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయమైన సమయం 5:58:37. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మన పండుగ, మన వైభవం పూలనే పూజించే గొప్ప సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటుంది మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శ్రోతలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో పివి అనంతశయనం, రామ్నాథ్ గణపతి, పిబి శ్రీనివాస్, నిత్య సంతోషిని మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భక్తి గీతాలు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, ఎంఎంటీఎస్, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందుండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ చట్టపరంగా కూడా బీసీలకు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాండేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు ఒక
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2వ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిరి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల

0: బతుకమ్మను కొలవటంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
1: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవేర్నెస్ అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోప ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలేంటో ఇప్పుడు వింటారు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తల ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో తెలంగాణ మలిదాస ఉద్యమంలో బతుకమ్మ పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యంతో మంచి సమాజం, ఈ అంశం గురించి శ్రీ పోగు అశు గారి ప్రసంగం కూడా వింటారు. 8:00 శాస్త్ర సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం.

రిలే 8:30 చిత్రసీమ. 10:00 స్త్రీ శక్తికి ప్రతిరూపం బతుకమ్మ. ఈ అంశం గురించి శ్రీమతి టి భద్రకాళి గారి ప్రసంగం వింటారు. 10:30 చిత్రసీమ. 12:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 12:40 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు వింటారు. 6:20 సమాచార దర్శిని. 6:30 బంగారు గౌరమ్మ బతుకమ్మ పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి టి సంయుక్త. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ. 9:00 న్యూస్సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 నుండి 11:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట, చెత్త తగ్గించండి, పర్యావరణాన్ని రక్షించండి, పచ్చని భవిష్యత్తుకు బాట వేయండి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 వస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ముందుగా జిల్లా సమాచార లేఖ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన పూర్తి చేసింది. సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాలవంచ, దమ్మాపేట, పెనగడప ప్రాంతాల్లో భూమి స్వభావం, ఎత్తు పొలాలు, రన్వే ఏర్పాటు, విమానాల అప్రోచ్ మార్గాలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహాలు, రైల్వే, రహదారి కనెక్టివిటీ వంటి అంశాలను పరిశీలించింది. సేకరించిన సమాచారాన్ని ఇతర సాంకేతిక డేటాతో అనుసంధానం చేసి సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించిన అనంతరం విమానాశ్రయ స్థల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులు అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో చేపట్టిన రీసర్వేను నవంబర్ నెల నాటికి పూర్తి చేసి ప్రతి రైతుకు జియో కోఆర్డినేటర్లతో కూడిన భూమి మ్యాప్ అందించాలని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూ సర్వే, సాధ బైనామాలు, రెవెన్యూ

0: సదస్సులు, రీసర్వే తదితర అంశాలపై తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న భూ సంబంధిత కార్యక్రమాల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 276 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ది పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. డిసెంబర్లో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వార అభివృద్ది పనులు, వచ్చే ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలలోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 జూన్ జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, పరివాహక ప్రాంత అభివృద్ది పనులను పూర్తి చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని సీతారామ ఎత్తిపోతల పథకం 3 పంప్ హౌస్ మోటార్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. సత్తుపల్లి ట్రక్కు నీటిని అందించే పనుల్లో భూసేకరణ సమస్యలను దాదాపు పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను అక్టోబర్లోగా పూర్తి చేసి సత్తుపల్లి ట్రంక్కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, కేసుల దర్యాప్తు, కౌన్సిలింగ్, అవగాహన, పునరావాస కార్యక్రమాలను ఈ విభాగం సమన్వయంతో నిర్వహించనుంది. మహిళలు, బాలికలు, చిన్నారులకు అవసరమైన చట్టపరమైన సహాయం, కౌన్సిలింగ్, ఇతర సహాయ సేవలను అందించనుంది. ప్రజాపరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసి సంక్షేమ రంగాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి వనరులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృక్తి పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించింది. అశ్వారావుపేటలో పామాయిల్ సాగు, పరిశ్రమల అభివృద్దిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడంతో పాటు డివిజనల్ కార్యాలయ నర్సరీలో పామాయిల్ మొక్కలను తనిఖీ చేశారు. రానున్న 2-3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పామాయిల్ సాగును ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. వినాయక చవితి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మండపాల్లో గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. భద్రాచలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. గోదావరి నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
1: శ్రీ ఆర్ హరికృష్ణ అందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను, సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
3: టెక్నాలజీ దృష్టి విశ్వమే జో నయ బావ ఆ రే బావ దృష్టి.

0: अपने आप को ढालना पड़ता है। आपके पास क्या है, कितनी डिग्रियां हैं, उसका अपना महत्व है ही, लेकिन आपको आता क्या है, उसका जवाब है स्किल। जीवन में कोई न कोई स्किल होना चाहिए, तब जाकर के आप काफी कंट्रीब्यूट कर सकते हैं।
1: కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశ అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని, వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ, స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
2: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
1: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక

0: భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యంతో మంచి సమాజం ఈ అంశం గురించి శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం ఉంటుంది. ముందుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్

0: ఫ్రెండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ఫ్రెండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం విందాం.
3: తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం అజరామరం. ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నుంచి పుట్టిందే బతుకమ్మ. ఎప్పటికప్పుడు అప్పటి సమాజ స్థితిగతులను, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక సందర్భాలను ముడుచుకునే శక్తి బతుకమ్మ పాట సొంతం. ఏ ప్రాంత ప్రజలైతే తమ భాషను, యాసను, తమ సహజమైన ప్రకృతి సంపాదిత సంస్కృతిని విస్మరిస్తారో ఆ ప్రజల యొక్క సంస్కృతి చరిత్రలో కనుమరుగవుతుందనేది వాస్తవం. తెలంగాణ ప్రజల ఆశకు, భాషకు, యాసకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. భారతీయులంతా సాంప్రదాయ పద్ధతిలో దేవుళ్లను పూలతో పూజిస్తారు. కాని తెలంగాణ ప్రజలు మాత్రం పువ్వుల్లోనే దేవతను దర్శిస్తారు. ఇక్కడ పువ్వే దేవతారూపం పొంది బతుకమ్మ అయింది. పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను ఆడితే సుమంగలి సౌభాగ్యం కోరుకునే ముత్తైదువలు బతుకమ్మను పేర్చి అపురూపంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. సృష్టిలో ప్రతి జీవిది బతుకు పోరాటమే. ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. సమస్త దేవతల సమాహార రూపమే ఆదిశక్తి అని నమ్మిన జానపదులు ఆమెను గౌరీదేవిగా, లక్ష్మిగా, సరస్వతిగా పసుపుముద్ద రూపంలో కొలిచి పసుపుముద్దే గౌరమ్మ అయింది. మామూలుగా శిష్టులైన వారు వాసనలేని పువ్వులను పూజకు వాడరు. కాని జానపదులు ప్రకృతిలో పుట్టి పెరిగిన వారు కాబట్టి ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బతుకమ్మ పూర్వకాలంలో నవాబుల, భూస్వాముల, పెత్తందార్ల పరిపాలనలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలోని మహిళల బ్రతుకులు దుర్భరంగా మారిన సమయంలో వారి కష్టాలను, బాధలను తలుచుకుంటూ వారి చరిత్రలను పాట రూపంలో లయబద్ధంగా పాడుతూ అందరినీ చైతన్యపరచడంలో బతుకమ్మ ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా తెలంగాణలో స్త్రీ పోరాట శక్తికి, ధిక్కార స్వరానికి, చైతన్య భావుటాకి సంకేతంగా నిలిచింది. పెత్తందారుల పరిపాలనకు, వారికి చరమగీతం పాడడానికి బతుకమ్మే ఆయుధమైంది. అలాంటి గొప్ప ఘనచరిత్ర కలిగిన బతుకమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సాంస్కృతిక ఉద్యమం ఒక శక్తిగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కళాకారులు చిన్న పెద్ద భేదభావం లేకుండా అందరూ పాల్గొని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి బతుకమ్మతో పాటు బతుకమ్మ పాటలు ఉద్యమానికి ఊపిరిపోశాయి. తెలంగాణ ప్రజల జీవితం, భాష, సంస్కృతి, బాధలు ఇవన్నీ పాటల్లో కనిపిస్తాయి. వయస్సు, కాలం, వృత్తి తేడా లేకుండా సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి బతుకమ్మలతో పాటలు పాడుతూ నిరసనలు తెలియజేస్తూ ఉద్యమం ఉధృతం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది బతుకమ్మ. పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం వల్ల ఉద్యమం మరింత బలపడింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే దిక్సూచి. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ఉద్యమానికి ఊపిరిచ్చింది. తెలంగాణ ప్రజల్లో ఐకమత్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రత్యేకంగా చాటి చెప్పింది. తెలంగాణ ప్రజల

ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి బతుకమ్మ ఎంతగానో సహాయపడింది. దీంతో ఉద్యమానికి భావోద్వేగ బలం పెరిగింది. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదు, సంస్కృతి, భాష, సాంప్రదాయాల పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం. గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లె పల్లెన ఉన్న మహిళలందరూ బతుకమ్మలతో తెలంగాణ పాటలు పాడుతూ ఉద్యమ స్ఫూర్తిని మరింత ఇనుమడింపచేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చడం ద్వారా ప్రకృతిపై ప్రేమ, ప్రకృతి పరిరక్షణ సందేశం కూడా ప్రజలకు తెలియజేశారు. మహిళలందరూ ఐకమత్య భావాలు పెంపొందించడానికి, అందరూ సంఘటితమై ఉద్యమం చేయడానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. ఊరేగింపులు చేస్తూ నిరసనలు తెలపడం కోసం మహిళలు బతుకమ్మలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. వీధులలో పెద్ద పెద్ద కూడళ్ల వద్ద, చెరువుల వద్ద బతుకమ్మలు ఆడుతూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ పూర్వపు చరిత్రను తెలిపే చారిత్రక పాటలు, తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తెలియజేసే పాటలు పాడుతూ అందరిలో చైతన్యం నింపుతూ మనసులో ఉన్న భావాలను బతుకమ్మ పాట రూపంలో పాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బతుకమ్మ ఎంతగానో ఉపయోగపడింది. మహిళల యొక్క ఐకమత్య భావాలు, సమీకరణాలు ప్రజా చైతన్యాన్ని పెంచడంలో సహాయపడింది. ఆంధ్ర సంస్కృతి ఆధిపత్యం తెలంగాణ సంస్కృతిని అణచివేతకు గురిచేసిందన్న భావన ఉద్యమంలో బలంగా పెరిగిపోయింది. ఆ సమయంలో బతుకమ్మ తెలంగాణ మట్టివాసన ఉన్న పూలతో, తెలంగాణ యాసలో సాగే పాటలతో తెలంగాణ సంస్కృతికి మరియు ఉద్యమానికి బతుకమ్మ ఆయుధంగా నిలిచింది. సామూహిక చైతన్యం వల్ల స్త్రీలలో ఒక తెగింపు, స్ఫూర్తిని మన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను మరింత దగ్గర చేసి తెగించి కొట్లాడడానికి సామూహిక చైతన్యం ఎంతగానో తోడ్పడింది. ప్రజల మద్దతు కూడగట్టి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరి ఐకమత్యంతో పోరాటానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చినట్టు అన్ని వర్గాల ప్రజలు ఒక్కచోట చేరి తెగించి కొట్లాడి తెలంగాణ సాధించడంలో బతుకమ్మ ఎంతగానో సహకరించింది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం, సంస్కృతి, భాషా సాంప్రదాయాల కోసం జరిగిన మహాప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో సాంస్కృతికంగా బతుకమ్మ వేదికగా ఉద్యమానికి ఊపిరిపోసింది. అదే సమయంలో ఒక సంస్థ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసింది. తెలంగాణ ప్రజల్లో ఐక్యతను పెంచి బతుకమ్మ ద్వారా ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములను చేసింది. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హక్కు రావాలనే ఆకాంక్ష బలంగా ఉన్న సమయంలో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఆ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. గ్రామ గ్రామాల్లోనూ, నగరాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమ స్ఫూర్తిని నింపింది. దీంతో తెలంగాణలో బతుకమ్మ పండుగకు కొత్త కళ వచ్చింది. జానపద కళలను, పాటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది. బతుకమ్మ పండుగకు విశేషమైన ప్రాచుర్యం పెరిగింది. భాషకు, యాసకు గౌరవం పెరిగింది. తెలంగాణ ప్రజల్లో తమ సంస్కృతి పట్ల గౌరవం కూడా పెరిగింది. తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలంగాణ సంస్కృతి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఈ సంస్థ తరపున బతుకమ్మ పండుగ నిర్వహించడంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపజేసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ కూడా బతుకమ్మలు ఆడి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను చాటి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ సమావేశాలతో పాటు సాంస్కృతిక ఉద్యమం కూడా సాగింది. ఆ సాంస్కృతిక ఉద్యమానికి ఈ సంస్థ వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమం కేవలం నాయకులకే పరిమితం కాకుండా ప్రజల ఉద్యమంగా సాగడంలో ఈ సంస్థ పాత్ర గొప్పదని చెప్పుకోవచ్చు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలువుటద్దమైనప్పటికీ నైజాం పరిపాలనలో బతుకమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆ కాలంలో తెలంగాణ ప్రజల సంస్కృతి, భాషా సాంప్రదాయాలకు సరైన గౌరవం దక్కలేదు. బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైంది. నైజాం పాలనలో అధికార భాష ఉర్దూకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ యాసకు, భాషకు, సంస్కృతికి, జానపద కళలకు, సాంప్రదాయాలపైన కూడా చిన్న చూపు ఉండేది. అందుకే అధికారికంగా బతుకమ్మను ప్రోత్సహించలేదు. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, జమీందారుల ఆధిపత్యం వల్ల మహిళలు స్వేచ్ఛగా పండుగలను కూడా జరుపుకోలేకపోయారు. నైజాం పాలనపై ప్రతిఘటించడానికి, సామూహిక చైతన్యం కలిగించడానికి, అందరినీ ఏకతాటిపై నడిపించడానికి బతుకమ్మ ఎంతగానో తోడ్పడింది. ప్రతి పోరాటంలో బతుకమ్మ ఉండడం వల్లనే మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని చెప్పవచ్చు. బతుకమ్మ పండుగలో పాటలది అగ్రస్థానం. పాటల్లో కూడా ప్రజల యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అన్యాయం, వారి మనసులోని భావనలను పాట రూపంలో పాడుతూ నిజాం పరిపాలనకు

0: మరియు పాలకులకు గోరీలు కట్టిన విషయం విదితమే. అది బతుకమ్మ ద్వారానే ఐకమత్యాన్ని పెంచి నిరసన తెలియచేయడానికి వీలైంది. పండుగలు అంటేనే మన ఆచారాలను సాంప్రదాయాలను ఒక తరం నుండి ఇంకొక తరానికి అందించేవే పండుగలు. నేడు బతుకమ్మ పండుగలో పాటలు పాడకుండా డీజేలు పెట్టి వింత చేష్టలతో డాన్సులు వేస్తున్నారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగలో మహిళలంతా ఒక దగ్గర చేరి బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఒకరు పాట చెప్తూ ఉంటే అందరూ సామూహికంగా ఆ పాటను రాగయుక్తంగా పాడేవారు. చాలా వినసొంపుగా ఉండేది. ఇలా కలిసి పాడడం వల్ల స్నేహం, సహకారం, పరస్పర గౌరవం పెరిగేది. ఈ పాటల్లో గ్రామీణ వాతావరణం, కష్టసుఖాలు, అనుభవాలే కాకుండా ఆడపిల్లలు అత్తవారింట్లో మెలగాల్సినటువంటి పరిస్థితులు, జీవనానుభవాలు పాటల రూపంలో పాడుతూ ఉంటే ఐకమత్య భావాలు వృద్ధి చెందేది. నేడు ఎక్కడ చూసినా బతుకమ్మ వేడుకలో పాటలతో పాటు వేడుక ఏదైనా రణగుణ ధ్వనులు తప్ప భక్తియుతమైన పాటలు ఎక్కడా కనిపించడం లేదు. పాటకు సంబంధం లేకుండా బతుకమ్మ పాటలైతే పూర్తిగా మర్చిపోయారు. బతుకమ్మ పాటలు పాడడం ద్వారా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని పెంచుకోవచ్చు. ఈ పాటల్లో అందమైన పదాలు, జానపద భాష, స్థానిక పదప్రయోగాలు ఉంటాయి. ఇవి నేర్చుకోవడం వల్ల యువతకు తెలుగు భాషపైన ఆసక్తి పెరుగుతుంది. భాషతో పాటు సంస్కృతి పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. సంస్కృతి లేని సమాజం అసలు నిలబడదు. పాత సాంప్రదాయాలను తెలుసుకోవాలంటే కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. బతుకమ్మ పాటలు నేర్చుకోవడం అంటే మన మూలాలను మనం గౌరవించడం అని అర్థం. అందుకే యువత బతుకమ్మ పాటలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పాటలలో పెళ్లి కావలసిన పిల్లలు సమాజంలో, పెళ్లైన ఆడపిల్లలు అత్తవారింట్లో మెలగాల్సిన తీరు, పెద్దల పట్ల గౌరవభావం, చారిత్రక విషయాలనే కాకుండా దేవుళ్ల చరిత్రలను, ఆధ్యాత్మిక భావనను అలవాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కేవలం పాటలే కాదు, మన సంస్కృతికి జీవం. బతుకమ్మ పాటలు మౌఖిక సాహిత్యంలో ఉంటే ప్రజల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండవు. బతుకమ్మ పాటలు నమోదు చేయడం అంటే ఒక జాతి సంస్కృతిని కాపాడటమే. బతుకమ్మలో తంగేడు పువ్వులకే అగ్రస్థానం. ఇది సఫలతా శక్తికి సంకేతం. స్త్రీ మాతృత్వానికి ప్రతీక అయిన బతుకమ్మలో రంగురంగుల పువ్వులు ఎన్ని ఉన్నా తంగేడు పువ్వుకి సాటిరావు. తంగేడు పువ్వు మన రాష్ట్ర పుష్పం కూడా. తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మ ఉంటుంది. మహిళల ఆత్మగౌరవం, ప్రకృతి ప్రేమ తెలంగాణ సంస్కృతికి ప్రతీక కాబట్టి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన బతుకమ్మ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా పనిచేసింది. తెలంగాణ కొండగురుతు బతుకమ్మ కాబట్టి దీని గొప్పతనాన్ని తరతరాలకు చాటు చెప్పుదాం.
1: మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర శ్రీమతి కుమ్మాల సంధ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యంతో మంచి సమాజం ఈ అంశం గురించి శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం విందాం.
2: మనసు ప్రశాంతంగా ఉంటే జీవితంలోని ప్రతి అడుగు అర్థవంతమవుతుంది. మనిషి జీవితంలో ఆరోగ్యమంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు,

శరీరానికి బలం ఎంత అవసరమో మనసుకు ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసం, ఆశావాహ దృక్పథం అంతే అవసరం. ఆధునిక జీవన విధానంలో వేగం పెరిగిన కొద్దీ ఒత్తిడి

ఇక వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడం, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, తన సామర్థ్యాలను గుర్తించడం, సమాజానికి సానుకూలంగా తోడ్పడడం వంటి అనేక అంశాల సమ్మేళనమిది. సమస్యలు లేని జీవితం అసలు ఉండనే ఉండదు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే అంతర్గత శక్తిని పెంపొందించుకోవడం. శరీరానికి కనిపించే గాయాలకు మందు ఉంటుంది, కానీ మనసుకు కనిపించని గాయాలకు మాటే మందు కావచ్చు. మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ఎన్నో సాధనాలు అభివృద్ధి చేశాడు, సాంకేతికతను సృష్టించాడు, అంతరిక్షాన్ని చేరుకున్నాడు, సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచం నలుమూలలకు పంపుతున్నాడు. కానీ ఈ అభివృద్ధి మధ్యలో ఒక ప్రశ్న మన ముందుంది. మనిషి తన మనసును ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? ప్రపంచం వేగంగా మారుతుంది, జీవితం వేగంగా పరిగెడుతుంది. చదువు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, సామాజిక అంచనాలు, పోటీ, సంబంధాలు, సోషల్ మీడియా, ఇవన్నీ మనిషి ఆలోచనలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు మనిషి ఇతరుల ముందు నవ్వుతూ ఉంటాడు, కానీ అతని అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు, భయాలు, బాధలు నిశ్శబ్దంగా నడుస్తూ ఉండవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యాన్ని కేవలం ఆసుపత్రులు, వైద్యులు, మానసిక వ్యాధులతో సంబంధమున్న అంశంగా చూడటం సరైంది కాదు. ఇది ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన అంశం. ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం అనే క్రమాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యం అనేది వ్యక్తి తన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలను సమతుల్యంగా నిర్వహించుకోగల సామర్థ్యానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోవడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో సంబంధాలను కొనసాగించడం, తన సామర్థ్యాలను ఉపయోగించుకోవడం మరియు జీవితానికి అర్థాన్ని కనుగొనడం ఇందులో భాగాలు. మానసిక ఆరోగ్యాన్ని కేవలం నాకు ఎలాంటి సమస్య లేదు అనే స్థాయిలో చూడకూడదు. మంచి మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి తన భావోద్వేగాలను గుర్తించగలడు, తన బలాలు, పరిమితులను అర్థం చేసుకుంటాడు, సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు, అవసరమైనప్పుడు సహాయం కోరడానికి వెనుకాడడు, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకుంటాడు, వైఫల్యాల నుంచి నేర్చుకుంటాడు, మార్పులకు అనుగుణంగా మారగలడు, జీవితంలో ఆశను, అర్థాన్ని కొనసాగించగలడు. అందువల్ల మానసిక ఆరోగ్యం ఒక స్థిరమైన స్థితి కాదు, నిరంతరం మారే ప్రయాణం. మానసిక ఆరోగ్యం సమస్యలు లేని జీవితం కాదు. మానసిక ఆరోగ్యం అంటే కేవలం ఆనందంగా ఉండడం కాదు. జీవితంలో బాధ ఉంటుంది, వైఫల్యం ఉంటుంది, నిరాశ ఉంటుంది, కోల్పోవడం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కూడా ఉంటాయి. అయితే మానసిక ఆరోగ్యం అంటే కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని అంగీకరించడం, పడిపోయినప్పుడు తిరిగి మళ్లీ లేవడం, ఓడిపోయినప్పుడు నేర్చుకోవడం, ఒంటరిగా అనిపించినప్పుడు సహాయాన్ని కోరడం, రేపటి రోజుపై ఆశను నిలుపుకోవడం. మానసిక ఆరోగ్యంలో భావోద్వేగ, సామాజిక, మానసిక మరియు జీవనశైలి అంశాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు చూసినట్లయితే అది ఒక కారణంతో నిర్ణయించబడదు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక, విద్య మరియు పర్యావరణ అంశాలు కలిసి దానిపై ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబ వాతావరణం ఎంతవరకు ప్రభావాన్ని చూపుతుంది అంటే, ప్రేమ, భద్రత, పరస్పర గౌరవం, వినే సంస్కృతి ఉన్న కుటుంబం వ్యక్తికి మానసిక బలాన్ని ఇస్తుంది. అదే సమయంలో నిరంతర గొడవలు, అవమానం, నిర్లక్ష్యం, అధిక అంచనాలు, సంభాషణ లేకపోవడం వంటి అంశాలు ఒత్తిడిని పెంచవచ్చు. విద్యాపరమైన ఒత్తిడి ఎలా ఉంటుంది? పరీక్షలు, మార్కులు, పోటీ, తల్లిదండ్రుల అంచనాలు, సహచరులతో పోలికలు విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించవచ్చు. మార్కులు విద్యార్థి ప్రతిభలో ఒక భాగాన్ని మాత్రమే చూపుతాయి, విద్యార్థి మొత్తం విలువను కాదు. ఈ భావన విద్యా వ్యవస్థలో బలపడాలి. ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే, ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, కుటుంబ బాధ్యతలు, అప్పులు వంటి అంశాలు వ్యక్తిలో నిరంతరం ఆందోళనకు కారణం కావచ్చు. సామాజిక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే, మనిషి సామాజిక జీవి, సంఘజీవి, అతనికి సంబంధాలు అవసరం. ఒంటరితనం, తిరస్కరణ వంటి తీవ్ర మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. సామాజిక మద్దతు లేకపోవడం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. డిజిటల్ జీవన శైలిని ఒకసారి గమనించినట్లయితే, స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా సమాచారాన్ని సంబంధాలను సులభతరం చేశాయి. అయితే అధిక వినియోగం వలన నిద్రలో అంతరాయం, నిరంతర పోలికలు, ఫోకస్ చెదరడం మరియు ఆన్లైన్ ఒత్తిడికి దారితీయవచ్చు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినట్లయితే,
పిల్లల మనసు ఒక సున్నితమైన తోట వంటిది. దానిలో మనం ఏ విత్తనాలు వేస్తామో, ఏ మాటలు మాట్లాడతామో, ఎంత ప్రేమను అందిస్తామో అవి వారి భవిష్యత్తులో ప్రతిధ్వనిస్తాయి.

విద్యార్థులలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు గమనించినట్లయితే పరీక్షల భయం, మార్కులపై అధిక ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, స్నేహితుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఒంటరితనం, శారీరక రూపంపై అసంతృప్తి, సోషల్ మీడియా ప్రభావం, భవిష్యత్తుపై ఆందోళన, ఉపాధ్యాయులతో లేదా సహచరులతో సమస్యలు. పాఠశాల అనేది కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం అందించే స్థలం కాదు, అది పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే ప్రదేశం. కాబట్టి పాఠశాలల్లో మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం విద్యా ప్రామాణికతలో అత్యంత ముఖ్యమైన అంశం. ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు, అతడు కొన్నిసార్లు విద్యార్థి జీవితంలో మొదటి మార్గదర్శి, మొదటి ప్రోత్సాహకుడుగా మిగులుతాడు. ఒక ఉపాధ్యాయుడి చిన్న మాట ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదు. నువ్వు చేయగలవు, మళ్లీ ప్రయత్నించు, నీ సమస్య గురించి నాతో మాట్లాడవచ్చు, ఒక పరీక్ష నీ భవిష్యత్తును నిర్ణయించదు, ఇలాంటి మాటలు విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, తరగతిలో హాజరు కాలేకపోవడం, నిరంతర ఆందోళన, సామాజికంగా దూరంగా ఉండడం, చదువులో ఆకస్మిక మార్పులు వంటి సంకేతాలను గమనించి అవసరమైనప్పుడు తల్లిదండ్రులు లేదా నిపుణుల సహాయాన్ని సూచించాలి. తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? పిల్లలకు ఖరీదైన బహుమతుల కన్నా కొన్నిసార్లు వారి మాట వినడం చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారి వ్యక్తిగత పురోగతిని గుర్తించాలి. అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకు ఎందుకు రావు అనే మాటకు బదులుగా నువ్వు ఈసారి ఏం నేర్చుకున్నావు అని అడగడం మరింత నిర్మాణాత్మకమైన విధానం. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలతో ప్రతిరోజు మాట్లాడాలి. వారి భావాలను చిన్నచూపు చూడకూడదు. తప్పులను వ్యక్తిత్వంపై విమర్శగా మార్చకూడదు. ప్రయత్నాన్ని ప్రశంసించాలి. నిద్ర, ఆహారం, శారీరక చలనం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలి. అవసరమైనప్పుడు నిపుణుల సహాయాన్ని స్వీకరించడంలో సంకోచించకూడదు. ఒత్తిడి అనేది శత్రువా లేక ఏదైనా సందేశమిస్తుందా? ఒత్తిడి జీవితంలో సహజమైన అనుభవం. కొంత ఒత్తిడి మనల్ని పనిని పూర్తి చేయడానికి ప్రేరేపించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అధిక ఒత్తిడి కొనసాగితే అది వ్యక్తి శారీరక, భావోద్వేగ మరియు సామాజిక శ్రేయస్సును ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడి వచ్చినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, నా మీద ఏమి జరుగుతుంది, అలానే కాకుండా నా లోపల ఏమి జరుగుతుంది అని కూడా ప్రశ్నించుకోవాలి. ఒత్తిడి నిర్వహణకు ఏమి చేయాలి? సమయ నిర్వహణ, శ్వాసాభ్యాసం, ధ్యానం, శారీరక వ్యాయామం, ప్రకృతితో సమయం, తగిన నిద్ర, స్నేహితులతో మాట్లాడడం, సమస్యను చిన్న భాగాలుగా విభజించడం, అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవడం వంటి పద్ధతులను ఉపయోగించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం అత్యంత ప్రధానమైన విషయం. కోపం చెడ్డది కాదు, భయం బలహీనత కాదు, కన్నీళ్లు ఓటమి కాదు, బాధపడడం మానవత్వం. ప్రతి భావోద్వేగం మనకు ఏదో ఒక సందేశాన్ని అందిస్తుంది. ఒక్కొక్కటిగా చూసినట్లయితే మొదటి కోపం, ఇది ఏదో మనకు అన్యాయం అనిపిస్తుందని సూచించవచ్చు. భయం అనేది ప్రమాదం లేదా అనిశ్చితిని గుర్తు చేయవచ్చు. బాధ మనకు ముఖ్యమైనదేదో కోల్పోయామని తెలియజేయవచ్చు. ఆనందం మనకు అర్థవంతమైన అనుభవాలను గుర్తు చేయవచ్చు. కాబట్టి భావోద్వేగాలను అణిచివేయడం కన్నా వాటిని గుర్తించడం, అర్థం చేసుకోవడం, ఆరోగ్యకరంగా వ్యక్తపరచడం అవసరం. మాట్లాడటం మానసిక ఆరోగ్యానికి మొదటి వంతన లాంటిది. మనసులోని బాధను దాచుకుంటూ ఉండటం కొన్నిసార్లు సమస్యను మరింత భారంగా అనిపించవచ్చు. ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం సహాయకరంగా ఉంటుంది. నాకు సహాయం కావాలి అని చెప్పడం బలహీనత కాదు, అది తన జీవితాన్ని, తన మనసును విలువైనదిగా భావించే వ్యక్తి యొక్క లక్షణం. కుటుంబ సభ్యుడు, ఉపాధ్యాయుడు, కౌన్సిలర్, మానసిక ఆరోగ్య నిపుణులు లేదా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం అవసరమైనప్పుడు ఒక ముఖ్యమైన సహాయక మార్గం లాంటిది. మానసిక ఆరోగ్యంపై సామాజిక అపోహలు చాలా ఉన్నాయి. మానసిక ఆరోగ్యం గురించి సమాజంలో ఇంకా అనేక అపోహలున్నాయి. మానసిక సమస్య అంటే పిచ్చి అని, బలమైన వ్యక్తులు ఎప్పుడూ బాధపడరు అని, కౌన్సిలింగ్ అవసరమంటే అది ఒక బలహీనత అని, పిల్లలకు మానసిక సమస్యలు ఉండవు అని, ఇలాంటి అభిప్రాయాలు సహాయం కోరడాన్ని ఆలస్యం చేయవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలను ఇతర ఆరోగ్య సమస్యల మాదిరిగానే గౌరవంతో చూడాలి. సహాయం కోరడం చిన్నతనం కాదు. సహాయం అనేది అవసరాన్ని గుర్తించడం, ఇది అత్యంత ముఖ్యమైన అంశం. డిజిటల్ యుగం మరియు మానసిక శ్రేయస్సు ఏ విధంగా ఉంటుంది? సాంకేతిక జీవితంలో అంతర్భాగమైంది. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంది, కానీ కొన్నిసార్లు మన దృష్టి మొత్తం దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో ఇతరుల జీవితంలోని ఎంపిక చేసిన అందమైన క్షణాలను చూస్తూ మన జీవితాన్ని వాటితో పోల్చుకోవడం మనలో అసంతృప్తిని పెంచవచ్చు. అందుకే డిజిటల్ ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంలోని ఒక భాగంగా చూడాలి.

డిజిటల్ శ్రేయస్సు కోసం ఏమి చేయాలి? అవసరం లేని స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, నిద్రకు ముందే స్క్రీన్ వినియోగాన్ని పరిమితం చేయడం, సోషల్ మీడియా పోలికలను తగ్గించాలి. ఆన్లైన్లో కనిపించే ప్రతి విషయాన్ని వాస్తవ జీవితానికి ప్రతిరూపంగా చూడకూడదు. నిజ జీవిత సంబంధాలకు సమయం కేటాయించాలి. రోజులో కొంత స్క్రీన్ ఫ్రీ సమయం ఉండాలి. ప్రకృతి మరియు మానసిక ఆరోగ్యం. ప్రకృతి మనిషికి ఒక నిశ్శబ్ద గురువు. చెట్టు మనకు సహనాన్ని నేర్పుతుంది, నది మనకు ప్రవాహాన్ని నేర్పుతుంది, ఆకాశం విశాలతను నేర్పుతుంది, పువ్వు సౌందర్యాన్ని నేర్పుతుంది. ప్రకృతితో కొంత సమయం గడపడం, నడక, తోట పని, పచ్చదనం మధ్య ఉండటం వంటి సాధారణ కార్యకలాపాలు మన దైనందిన ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడవచ్చు. మనసుకు కూడా కొన్నిసార్లు రీస్టార్ట్ అవసరం. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి పునాది లాంటిది. శరీరం, మనసు వేరువేరు ప్రపంచాలు కావు. మన నిద్ర, ఆహారం, శారీరక చలనం, విశ్రాంతి మానసిక శ్రేయస్సుతో అనుసంధానమై ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవన శైలిలో సమతుల్య ఆహారం, తగిన నిద్ర, క్రమమైన శారీరక చలనం, తగిన నీరు, విశ్రాంతి, ప్రకృతితో మమేకం, సామాజిక సంబంధాలు ముఖ్యమైనవి. అయితే మానసిక ఆరోగ్య సమస్యలను కేవలం జీవన శైలితోనే పరిష్కరించవచ్చని భావించడం సరైంది కాదు. అవసరమైనప్పుడు వైద్య లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తప్పనిసరి. కౌన్సిలింగ్ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే, కౌన్సిలింగ్ అనేది వ్యక్తికి తన ఆలోచనలు, భావోద్వేగాలు, సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన మార్గాలను అన్వేషించడానికి సహాయపడే ప్రక్రియ. కౌన్సిలింగ్లో వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, ఎంపికలను గుర్తించడం, మార్పు వైపు అడుగు వేయడం అనే ప్రక్రియ జరుగుతుంది. పాఠశాలలో కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉండడం విద్యార్థుల సామాజిక, భావోద్వేగ మరియు విద్యా శ్రేయస్సుకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. పాఠశాలల్లో మానసిక ఆరోగ్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే సమగ్ర కార్యక్రమం ఉండాలి. అందులో మానసిక ఆరోగ్య అవగాహన తరగతులు, జీవన నైపుణ్యాల బోధన, భావోద్వేగ నియంత్రణ కార్యకలాపాలు, కౌన్సిలింగ్ సేవలు, అదేవిధంగా తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమాలు, ఉపాధ్యాయుల శిక్షణ, పరీక్షల ముందు ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలు, సహచర మద్దతు కార్యక్రమాలు, అవసరమైనప్పుడు నిపుణుల సేవలకు అంశాలను చేర్చాలి. మానసిక శ్రేయస్సు కోసం ఆచరణాత్మక వ్యూహాలు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవచ్చు. రోజుకు 10 నిమిషాల మనసు సమయం గడపాలి. రోజులో కొంత సమయం మన కోసం కేటాయించాలి. ఆ సమయంలో నిశ్శబ్దంగా కూర్చోవచ్చు, శ్వాసను గమనించవచ్చు, రోజులో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవచ్చు, రేపటి పనులను క్రమబద్ధీకరించవచ్చు, కృతజ్ఞతాభావాన్ని అభ్యసించవచ్చు. ప్రతిరోజు జరిగిన 3 మంచి విషయాలను రాయడం ద్వారా సానుకూల అంశాలపై దృష్టి పెట్టే అలవాటు పెంచుకోవచ్చు. ఒక మంచి మాట, ప్రతిరోజు కనీసం ఒకరిని నిజాయితీగా ప్రశంసించడం లేదా ప్రోత్సహించడం ద్వారా సామాజిక అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు. సహాయం అనేది తప్పనిసరి. సహాయం కోరడం అనేది ఒక ధైర్యం. సమస్య మన సామర్థ్యానికి మించి అనిపించినప్పుడు సహాయం కోరడం ఒక ఆరోగ్యకరమైన వ్యూహం. పరిశోధనా దృష్టిలో మానసిక ఆరోగ్యం అనేది అర్థం చేసుకోవడానికి భవిష్యత్తు పరిశోధనలు అనేక కోణాల్లో జరగాలి. ప్రత్యేకంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం, గ్రామీణ మరియు పట్టణ విద్యార్థుల అనుభవాలు, డిజిటల్ మీడియా వినియోగం మరియు శ్రేయస్సు, ఉపాధ్యాయుల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, పాఠశాల వాతావరణం, జీవన నైపుణ్యాల కార్యక్రమాల ప్రభావం, పాఠశాల కౌన్సిలింగ్ ప్రభావం, సామాజిక మద్దతు మరియు శ్రేయస్సు వంటి అంశాలపై స్థానిక స్థాయిలో ఆధారపూర్వక పరిశోధనలు అవసరం. పరిశోధన కేవలం సమస్యను గుర్తించడానికే కాకుండా ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలి. మానసిక ఆరోగ్యం వ్యక్తిగత సమస్య కాదు, అది కుటుంబం, పాఠశాల, కార్యాలయం మరియు సమాజంతో అనుసంధానమైన ఒక అంశం. ఒక విద్యార్థి ఒత్తిడిలో ఉంటే అతని చదువుపై ప్రభావం పడవచ్చు. చదువుపై ప్రభావం కుటుంబ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. కుటుంబ ఒత్తిడి మళ్ళీ విద్యార్థి భావోద్వేగాలను ప్రభావితం చేయవచ్చు. అందువలన మానసిక ఆరోగ్యాన్ని సమగ్ర దృక్పథంతో చూడాలి. సమస్య వచ్చినప్పుడు చికిత్స అనే విధానం కాకుండా సమస్య తీవ్రం కాకముందే అవగాహన, నివారణ, మద్దతు అనే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక ఆరోగ్య విద్యను పాఠశాల విద్యలో అంతర్భాగంగా చేయడం, ఉపాధ్యాయులకు ప్రాథమిక మానసిక ఆరోగ్య అవగాహన కల్పించడం, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం ఇవ్వడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయాన్ని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు సమాజ శ్రేయస్సుకు అత్యంత దోహదపడతాయి. విద్యార్థుల కోసం ముఖ్యమైన సూచనలు. విద్యార్థులు ఎప్పుడూ కూడా మీ యొక్క భావాలను గుర్తించండి.
తప్పులను నేర్చుకు

మీ అవకాశాలుగా చూడండి. ఇతరులతో మీ జీవితాన్ని నిరంతరం పోల్చుకోకండి. సహాయం అవసరమైనప్పుడు అడగండి. నిద్ర, ఆహారం, శారీరక చలనం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రులు ముఖ్యంగా, పిల్లల మాటలు వినండి. పోలికలను తగ్గించండి. మార్కుల కంటే ప్రయత్నాన్ని గుర్తించండి. ఇంట్లో బాధ్యతాయుతమైన భద్రతతో కూడిన సంభాషణ వాతావరణాన్ని సృష్టించండి. ఉపాధ్యాయులు ముఖ్యంగా తరగతి గదిని భద్రమైన భావోద్వేగ వాతావరణంగా మార్చాలి. విద్యార్థుల మాట వినండి. ప్రోత్సాహకరమైన భాషను ఉపయోగించండి. మానసిక ఆరోగ్య సంకేతాలపై అవగాహన పెంచుకోండి. అవసరమైనప్పుడు సరైన నిపుణుల వద్దకు రిఫర్ చేయండి. సమాజం ఎప్పుడు కూడా మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తగ్గించాలి. సహాయం కోరే వ్యక్తులను విమర్శించకుండా మద్దతు ఇవ్వాలి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి. మానసిక ఆరోగ్యం అనేది జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే కాదు, అది జీవితమంతా చదవాల్సిన పుస్తకం. మనిషి ఎంత సంపాదించాడు అనేది మాత్రమే అతని విజయానికి కొలమానం కాదు. అతను ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాడు, ఎంత ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకుంటున్నాడు, వైఫల్యాల తర్వాత ఎంత ధైర్యంగా నిలబడుతున్నాడు, ఇతరుల బాధను ఎంతగా అర్థం చేసుకుంటున్నాడు, తన మనసును ఎంతగా గౌరవిస్తున్నాడు, ఇవన్నీ కూడా జీవిత నాణ్యతను నిర్ణయించే అంశాలే. మానసిక ఆరోగ్యం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం కాదు, నవ్వలేని రోజుల్లో కూడా మనల్ని మనం అంగీకరించుకోవడం. మానసిక ఆరోగ్యం అంటే సమస్యలు లేని జీవితం కాదు, సమస్యల మధ్య కూడా ఆనందాన్ని వెతుక్కోవడం. బలంగా ఉండడం అంటే ఎప్పుడు ఒంటరిగా పోరాటం కాదు, అవసరమైనప్పుడు నాకు సహాయం కావాలి అని చెప్పగలగడం. ప్రతి బిడ్డకు ఒక భద్రమైన బాల్యం కావాలి. ప్రతి విద్యార్థికి ఒత్తిడికి బదులుగా ప్రోత్సాహం కావాలి. ప్రతి తల్లిదండ్రికి అవగాహన కావాలి. ప్రతి ఉపాధ్యాయుడికి వినే హృదయం కావాలి. ప్రతి వ్యక్తికి తన మనసును గౌరవించే హక్కు ఉంది. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఇప్పుడు తన మనసులోని చీకటి మూలల్లోకి కూడా వెలుగు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. మనం పాఠశాలల్లో పుస్తకాలను మాత్రమే చదివించకూడదు, మనసును చదవడం కూడా నేర్పాలి. మనం పిల్లలకు కేవలం విజయం సాధించు అని చెప్పకూడదు, విజయం సాధించే ప్రయాణంలో నీ మనసును కూడా కాపాడుకో అని చెప్పాలి. మనం సమాజానికి కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కోరుకోకూడదు, మానసికంగా ఆరోగ్యకరమైన, భావోద్వేగంగా బలమైన, పరస్పర గౌరవంతో నిండిన సమాజాన్ని నిర్మించాలి. ఎందుకంటే ఆరోగ్యమైన శరీరం జీవించడానికి శక్తినిస్తుంది, ఆరోగ్యమైన మనసు ఆ జీవితానికి అర్థమిస్తుంది. మానసిక ఆరోగ్యం అనేది కేవలం గాయాలు లేని స్థితి కాదు, పగిలిన హృదయపు అంచుల గుండా కూడా వెలుగులను ప్రసరింపజేసే ఆత్మశక్తి. మనసు ఒక అనంతమైన ఆకాశం. అక్కడ నిరాశల కారుమేఘాలు ఎంతటి తుఫానును సృష్టించినా ఆ మేఘాల వెనుక ప్రశాంతమైన నీలాకాశం ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటుంది. రాలిన ప్రతి ఆకు కొత్త చిగురుకు నాంది అయినట్లే మనలోని ప్రతి సంఘర్షణ ఒక నూతనమైన చేతన వికాసానికి దారితీస్తుంది. అలసట వచ్చినప్పుడు ఆగి విశ్రాంతి తీసుకోవడం, భారం అనిపించినప్పుడు గుండెను తేలిక చేసుకోవడం, అవసరమైనప్పుడు చేయి చాచి సహాయం కోరడం బలహీనత కానే కాదు, అది ఆత్మ గౌరవానికి, నికార్సైన ధైర్యానికి సంకేతం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా అంతరంగంలో చిన్న ఆశల దివ్యను వెలిగించుకోవడమే జీవితంలో అసలైన సౌందర్యం. మీ అంతరంగాన్ని ఒక పవిత్రమైన నందనవనంగా మలుచుకోండి. దానికి స్వీయ ప్రేమ, సహనం, కరుణ అనే అమృతాన్ని అందించండి. ఎందుకంటే వికసించిన మనస్సు సమస్త జగత్తును తన ప్రశాంతతతో నింపగలదు. మీ ప్రయాణం చాలా గొప్పది, మీ ఉనికి అత్యంత అమూల్యం. కాబట్టి ప్రతి శ్వాసను ఒక కొత్త అవకాశంగా స్వీకరిస్తూ శాంతి వైపు మీ అడుగులను ధైర్యంగా ముందుకు వేయండి. చివరగా మానసిక ఆరోగ్యం గురించి మన దృక్పథం ఒక వాక్యంలో ఇలా ఉండాలి. మనస్సును దాచకండి, దాన్ని అర్థం చేసుకోండి. బాధను నిరాకరించకండి, దాన్ని పంచుకోండి. సహాయం కోరడానికి భయపడకండి, అది బలానికి గుర్తు. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సు అందమైన జీవితానికి తొలి అడుగు. మనసు ఒక ఆలయం, దానిలో భయాన్ని కాదు ఆశను నింపుదాం, నిరాశను కాదు నమ్మకాన్ని పెంచుదాం, విమర్శను కాదు వినే సంస్కృతిని నిర్మిద్దాం, ఒంటరితనాన్ని కాదు అనుబంధాన్ని అందిద్దాం. ఒక మనసును కాపాడటం అంటే ఒక జీవితాన్ని కాపాడటం, ఒక జీవితాన్ని నిలబెట్టడం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, ఒక కుటుంబాన్ని బలపరచడం అంటే ఒక సమాజాన్ని బలపరచడం. మానసిక ఆరోగ్యం ప్రతి మనిషి హక్కు, మానసిక శ్రేయస్సు ప్రతి సమాజం బాధ్యత. మానసిక ఆరోగ్యం అనేది మంచి సమాజానికి పునాది వంటి. కష్టాల్లో ఉన్న వారిని ఎలాంటి ముద్రలు వేయకుండా వారి మాటలను ఆప్యాయంగా విందాం. మానసిక ఆరోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలను చెరిపేస్తూ అందరికీ అభయం ఇచ్చే వాతావరణాన్ని నిర్మిద్దాం. గుర్తుంచుకోండి, మీ మనశ్శాంతి మీ అతి విలువైన సంపద. సహాయం కోరండి,
ప్రశాంత్.

0: శాంతంగా జీవించండి.
1: మీరింతవరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యంతో మంచి సమాజం ఈ అంశం గురించి శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఒక పాట విందాం. తీరుకోక పూలతో తీర్చిదిద్ది, ఆటపాటలు కోలాటాలు అవధాలు లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక పాట, చక్కటి పాట విందాం. బతుకమ్మ చిత్రం నుండి రమాదేవి పడిన ఈ పాటకి సంగీతం అందించింది టి ప్రభాకర్.

కనకదుర్గ పూజా మహిమ ఈ చిత్రం నుండి పిబి శ్రీనివాస్, మాధవపెద్ది సురేష్ పాడిన జీకే మూర్తి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

శాంభవి భ్రమరాంబ శ్యామలా యౌవని భగళ జ్వాలాముఖీ కామాక్షి మీనాక్షి దాక్షాయణి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వాయలిన్ వాయిద్య సంగీతం వింటారు.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాయిద్య సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఒక మంచి మాట, చెత్తను వేరు చేయండి, గ్రామం మరియు నగరంని అభివృద్ధికి తోడ్పడండి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

చిత్రసీమలో తర్వాత పాట మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్ని మీనన్ సుజాత పడిన పాట. పాట రాసింది శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమల తెరతో పాట దేవుళ్ళు ఈ చిత్రం కోసం స్వర్ణలత మరియు సుజాత పడిన జొన్న విత్తల గీతం సునల్ సమకూర్చింది. వందే మాతరం శ్రీనివాస్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసింహ వింటున్నారు. కార్యక్రమంలో తెలుగు భాష గొప్పదనం. భాష ఏదైనా తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా అంతే గౌరవించాలి. ఏమంటారు?

నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
0: కార్యక్రమంలో తర్వాత పాట వినే ముందు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. చిత్రసీమలో తర్వాత పాట జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన రామజోగేశ్వరి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సూర్యవంశం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. పాట రాసింది ఎస్ మూర్తి. స్వరాసనం కూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

గణేష్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మణిశర్మ.

సుస్వాగతం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. చిత్రం పేరు ఆహ్వానం.

0: చిత్రసీమ కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట తొలిప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది దేవా.

ఎగిరే పౌరమ్మ చిత్రం కోసం ఉన్నికృష్ణ మరియు సునీత పడిన వేటూరు గీతం. సంగీతం ఎస్ఏ ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో మీరు విన్న ఆ పాట దేశమధురు చిత్రం కోసం చక్రి మరియు కౌశల్య పడిన కందికొండ గీతం. సంగీతం చక్రి. కార్యక్రమంలో తర్వాత పాట వినోదం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఎస్ఏ

మహాజనులారా, తెగ బలిసిన ఘనులారా, వినండి వీనులారా, బై బై విస్కీ వీరులారా, చేపనొగ్గేసి పారొచ్చిన నా పప్ప పప్పల గాథ, నా గూటి నొగ్గేసి ఈ కోటకొచ్చేసిన వగలాడి వన్నెలాడి గిన్నె కోడి కన్నెలేడి, నా జాకి రాణికి నేనిచ్చు తా జాకీ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసింహ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: చిత్రసీమలో తర్వాత పాట శ్రీమంతుడు చిత్రం కోసం సూరజ్ సంతోష్ రేణినారెడ్డి ఎంఎల్ఆర్ కార్తికేయన్ పడిన పాట. పాట రాసింది రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది వేటూరి, స్వరాలు సమకూర్చింది రాజన్ నాగేంద్ర. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. సిరివెన్నెల ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. స్వరాలు సమకూర్చింది కేవీ మహాదేవన్.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి స్త్రీ శక్తికి ప్రతిరూపం బతుకమ్మ. శ్రీమతి టి భద్రకాళి గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

అని అంటారు కీర్తి శేషులు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. బతుకమ్మ పండుగ మధుర జ్ఞాపకాల పరంపర, సహజ సౌందర్య ప్రతీక, స్త్రీల అచ్చట్ల ముచ్చట్ల చప్పట్ల ఆనందహేల, పండుగల కలికితిరాయి, ప్రకృతి పర్యావరణాల మూలపుటమ్మ, కళల సమాహార రూపం, కుటుంబ సమాజ సంబంధాలకు ఆలవాలం, ఆడబిడ్డల ఆటవిడుపు, జానపదాల విజ్ఞాన ఖని, అనుభవాల కలబోత. ఇక ఈ పండుగలోని పుష్పవైభవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే పువ్వులను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు పూల సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు. బతుకమ్మ ప్రకృతి దేవత. ప్రకృతిని పులకింపజేస్తుంది, మైమరిపింపజేస్తుంది. ఋతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకు వీణులకు విందును కలిగించి అలరిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారన్నట్లు అందమైన ప్రకృతి జనజీవనానికి వరం. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ శాస్త్రాలు అన్ని ప్రకృతికి అపార ప్రాధాన్యమిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ప్రకృతిని కేవలం వనరుల సమాహారంగా కాక దైవిక శక్తిగా భావించేవారు మన పూర్వీకులు. అందుకే వేదాల్లో ప్రకృతిని అనేక రూపాల్లో దేవతగా అభివర్ణించారు.

అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు, భూదేవి, వీరందరూ మానవాళికి జీవనాధారమైన ప్రకృతి మూలమైన దేవతలే. చెట్లు, నీటి వనరులు, ఖనిజాలు ఇవన్నీ భూమాత వడిలోని సంపదలే. భారతీయ ఋషులు ప్రకృతిని శరీరంలాగా, భూమిని తల్లిలాగా, గాలి, నీటిని ప్రాణాలతో సమానంగా భావించారు. ప్రకృతిని కాపాడడమంటే మన ధర్మాన్ని నిలబెట్టుకోవడమే. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కాని మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బోధించాయి. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకది అంతకు మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనువిందు చేసే రంగులతో, మైమరిపించే సువాసనలతో, సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడు దరికి చేర్చే భాగ్యం మానవ మాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాల దగ్గర పువ్వుల్ని ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే. బతుకమ్మ పండుగలో ఎంతో తాత్వికత దాగి ఉంది. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెత్తర మాస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో. బొడ్డెమ్మను ఆనవాయితీ ఉన్న ఇళ్లలో చేసి కన్నె ముత్తైదువులు తమ స్నేహితులతో కలిసి ఆడుకుంటారు. బొడ్డెమ్మను నిద్రపుచ్చుతూ, నినుగన్న తల్లికి నిండ నూరేళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మవేయళ్ళు, పిల్ల పెసరకాయ పిట పిట అల్లం కొమ్ము జోచోట అని పాడడంలో మాతృప్రశంస, సంతాన సూచనగా అల్లం కొమ్ము కనబడుతుంది. అంటే ఈ బాలికలు పరోక్షంగా పెళ్లిని కోరుకోవడమే. బతుకమ్మకు ముందు ఆడపిల్లలు చేసుకునే పండుగను బొడ్డెమ్మల పండుగ అంటారు. బతుకమ్మ పండుగలాగే ఇది కూడా 9 రోజుల పండుగే. పిత్రమాసకు ముందు రోజు ముగుస్తుంది. పిత్రమాస నుండి బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. భాద్రపద బహుళ పాడ్యం నుండి మహాలయ అమావాస్య వరకు ఉండే పితృపక్షాల రోజుల్లో గతించిన పెద్దలను స్మరించుకోవాలి. మహాలయ అమావాస్య నాడు పెద్దల తిథిగా జరుపుకోవడం ఆచారంగా ఉంది. ఇక బతుకమ్మ పండుగ విషయానికొస్తే 3-4 కథలు ఎక్కువగా చెబుతూ ఉంటారు. అందులో ధర్మాంగదుడి కూతురు కథ, మహిషాసుర మర్దిని అయిన దుర్గాదేవి కథ, కుసుమశ్రేష్ఠి కూతురు వాసాంబిక కథ, రుద్రమదేవిని రక్షించబోయి చనిపోయిన ఆమె అనుయాయిగానే కాకుండా వదినచే హతురాలైన ఆడబిడ్డ స్మరణగా బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ ఉంటారు. 7 సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలు. ఆమెకు వివాహమైన తర్వాత ఒక అన్నగారి భార్య చీర విషయమే ఆమెతో కలహించి ఆమెను చంపి పాతిపెట్టిందట. చనిపోయిన ఆడబిడ్డను పాతిపెట్టిన ఆ సమాధి నుండి తంగేడు చెట్టు మొలిచిందట. భర్త అక్కడకు వచ్చి చూస్తే ఆ మొక్క నుండి పాట వినిపించింది అని కథనం. అందుకే బతుకమ్మలో తంగేడుతో పాటు సహజ సిద్ధంగా పూసే గునుగు, కట్ల, గోరింట, రుద్రాక్ష, పోకబంతి, సీతజడులు, బొడ్డుమల్లెలు మొదలైన వాటితో బతుకమ్మను పేరుస్తారు. ఇవి ఔషధ గుణాలు కలిగినవి, తేలికైనవి, వాడిపోనివి. సింగిడిలా ఈ 7 రంగుల పూలు జానపదుల స్వచ్ఛతకు ప్రతీక. బతుకమ్మను పేర్చడంలో శిల్పం, ఆడడంలో సంగీత సాహిత్యాలను, మొత్తంగా చిత్రకళను దర్శించవచ్చు. బతుకమ్మను ఆశ్వేద్య శుద్ధ అష్టమి వరకు ఆడతారు. ఆ చివరి రోజున్నే సద్దుల బతుకమ్మ అని అంటాం. ఆ రోజు 9 రకాల పులిహోరలు, 9 రకాల పొడులతో పాటు పెసర, పల్లి, నువ్వుల లడ్డూలు లేదా బెల్లంతో కలిపిన పొడులతో ప్రసాదాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాల్లో గర్భిణికి పెట్టేలాంటి బలవర్ధకమైన ఆహారం కనబడుతుంది. ఈ ప్రసాదాల్లో ఉపయోగించే ధాన్యాలు ఈ కాలంలో చేతికి వచ్చే పంటలే. అంటే ఆయా కాలాలలో లభించే ధాన్యాలను తినడం ఆరోగ్యదాయకమనే సూచన ఈ ప్రసాదాల్లో కనిపిస్తుంది. నిన్ను బతుకమ్మయందురు నిఖిల జనులు, నిన్ను సుమరాశిరో పునసన్ను తించి.

దసరా వేడుకలు జ్ఞానపదానికి స్ఫుటమైన గీటురాళ్లు, బతుకమ్మ సంబరాలు జానపదానికి అచ్చమైన ఆనవాళ్లు. నిజానికి జనపదము జ్ఞానపదమే, కనుకనే ఈ పండుగలు రెండూ ఒక్కటిగా కలిసే వస్తాయి. సమైక్య జీవన సరాగ మాలికను ఆలపిస్తూ అలరిస్తాయి. రెండింటిలోనూ మటివాసన ఒకటే. కాకపోతే దుర్గామాతది మార్మిక పదం, బతుకమ్మది పూలరథం. దాన్ని ప్రజాకవి కాళోజీ కవితా పూలరథం చేశాడు. గుమ్మడి పూలు పూయగా బ్రతుకు, తంగడి పసిడి చిందగా బ్రతుకు అంటూ ఇంకా ఏమన్నారంటే, చెలిమి చలమలు ఊరేదాకా, చెలిమి కలుములు నిల్చేదాకా, చెలిమి వెన్నెలలు కాసేదాకా, చెలిమి రాగములు ఒలికేదాకా బతుకమ్మా బతుకు అంటూ ఆప్యాయంగా స్వాగతం పలికారు. మనిషిని ఏకవచనం నుండి బహువచనం వైపు నడిపించే అమూల్య సందర్భాలు ఇవి. దసరా, బతుకమ్మ పేర్లు వేరైనా ప్రాణం ఒక్కటే. లలితా సహస్రంలోని ప్రాణద అన్న నామానికి అచ్చమైన ప్రతిధ్వనే బతుకమ్మ. ప్రతి గేహంబున శాంతి సౌఖ్యముల దీపశ్రేణి వెలిగించి శాశ్వతమును సత్యము సుందరంబైన విశ్వప్రేమను దృఢంగా స్థాపించాలన్న విశ్వజనీన భావనే బతుకమ్మ. ప్రాణద అంటే బతుకునిచ్చేది మరియు జీవం పోసేది అని అర్థం. జీవకోటికి ఊపిరిపోయడమే బతుకమ్మ లక్ష్యం. ప్రజాకవి కాళోజీ పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో ఏదో కదలిక వస్తుంది. ఆయన రచనలు కూడా కదిలించేవే. ఆయన తెలంగాణ ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేసే బతుకమ్మ పండుగపై 1966 బతుకుతూ బతికించు అంటూ కాళోజీ రాసిన పాటలో, మన్ను మిన్ను ఉండేదాకా, కాలచక్రము తిరిగేదాకా, సూర్యుడు చంద్రుడు వెలిసేదాకా, చుక్కలు మింటిలో కులికేదాకా, అమ్మను మరవని సంతానాన్ని కని బతుకమ్మ బతుకు అంటూ మానవాళి సుఖశాంతులతో జీవించాలన్నదే బతుకమ్మ ఆరాధనల ఆంతర్యం. రంగురంగుల పూలతో సింగారించుకున్న బంగారు బతుకమ్మ సిగలో గుమ్మడి పువ్వులాంటి నిర్మలమైన గ్రామీణ హృదయాల్లోంచి ఉబికి వచ్చే ప్రతి ఆకాంక్ష జగత్ కళ్యాణ కాంక్షతోనే ముడిపడి ఉంటుంది. ఏ వేడుక జరుపుకున్నా, ఎలాంటి పండుగలు ఉత్సవాలు జాతరలు నిర్వహించుకున్నా వాటి నేపథ్యం సమిష్టితత్వం, సమైక్య జీవన విధానాలే. సామాజిక సరళిని అవి ఆవిష్కరింపచేస్తాయి. కాలానుగుణంగా సమాజం మెలగాల్సిన తీరుకు, వ్యక్తులు ఆచరించాల్సిన ఆధ్యాత్మిక పరంపరకు మన పండుగలు దోహదపడుతున్నాయి. మన పండుగలు జాతి చరిత్రకి, సంస్కృతికి, జీవన విధానానికి ప్రతిబింబాలు. తల్లిని ప్రకృతి స్వరూపిణిగా, పూలమ్మగా పేర్చి బతుకమ్మగా పూజిస్తారు. ప్రకృతిని పూజించండి, ప్రేమించండి, పరిరక్షించండి అనే ఆత్మీయ సందేశ ఆలంబనగా ఈ వేడుకలు వెలసిల్లుతున్నాయి. ప్రకృతిలోని పుష్ప వైవిధ్యాన్ని ఏకీకృతం చేసి అమ్మకు చేసే పుష్ప కైంకర్యమే బతుకమ్మ వైభవం. ప్రత్యేకించి తెలంగాణలో జానపదులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. జానపదుల ఇలవేలుపు అయిన బతుకమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. బతుకమ్మ సంబరానికి, నవరాత్రి వేడుకలకు సన్నిహిత సంబంధం ఉంది అని చెప్పే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కథ ఏంటి అంటే, మహిషాసురుడితో యుద్దం చేసి దుర్గాదేవి అలసిపోయి సొమ్మసిల్లి సుప్తావస్థలోకి వెళ్లిపోయింది. లోకరక్షణ కోసం అవతరించిన దుర్గమ్మను స్త్రీలు సేదతీర్చి సేవలు చేసి పాటలు పాడి తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. 9వ రోజు అమ్మకు అలసట తీరింది. అప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వహించి మహిషాసురుణ్ణి సంహరించింది. లోకేశ్వరిగా దుర్గమ్మ జనులకు కొత్త జీవితాన్ని, బ్రతుకును ప్రసాదించింది. ఈ విధంగా ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను బతుకమ్మగా పిలుచుకున్నారు. ప్రతి ఏటా పూల పులకరింతల పొదరిళ్లలోకి ఆమెను ఆహ్వానించి ఆరాధించుకుంటూ ఉన్నారు. 2వ కథ ఏంటి అంటే, చోళదేశంలో ధర్మాంగుడు అనే రాజుండేవాడు. ఆయన భార్య సత్యవతి 100 నోముల్లోచి 100 మంది కొడుకులకు జన్మనిచ్చారు. యుద్దంలో వాళ్లంతా చనిపోగా రాజదంపతుల ఆవేదనతో అడవికి వెళ్లి
లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు.

ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని వేడుకోగా, ఆ తల్లి ఈ దంపతుల మీద అనుగ్రహంతో ఆమే వాళ్లకు ఆడపిల్లగా జన్మించింది. అమ్మ ఆశీర్వాదంతో పుట్టిన ఆ బిడ్డ 10 కాలాల పాటు బతకాలి అన్న ఆశతో ఆ బిడ్డకు బతుకు అమ్మ, బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారని ఈ కథ ప్రచారంలో ఉంది. కారణజన్మురాలైన శ్రీ మహాలక్ష్మినే బతుకమ్మగా పిలుస్తున్నారు. బతుకమ్మ గ్రామదేవత కానే కాదు, తనను నమ్మి కొలిచిన వారి పక్షాన రాక్షసులపై దుర్గమ్మగా పోరాడి గెలిచిన సంగ్రామదేవత. లక్ష్మీ పార్వతుల సమ్మిళిత స్వరూపంగా జానపదులు బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రకృతితో మమేకమై జీవితాలను కొనసాగిస్తారు. ఆ ప్రకృతినే దైవంగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ సంబురం. బతుకమ్మను ఎలా పేర్చుతారు అంటే, ఒక పెద్ద పళ్లెంలో లేదా సిబ్బిలో గుమ్మడి ఆకులను వేసి వాటిపై తంగేడు, గునుగు, రద్రాక్ష, బీర, గన్నేరు, గోరింట, పోకబంతి, సీతజడలు, గట్టుగొరిమిడి, కాకర, మందార, బంతుల్లాంటి పువ్వులను ఒక క్రమ పద్ధతిలో వరుసల వారీగా రంగుల సొబగులతో పేర్చి ఆ పూలరాశిపై తమలపాకులో పసుపు గౌరమ్మ లేదా గుమ్మడి గౌరమ్మను ఉంచుతారు. పూల అందాలలో పెరడవిల్లే ఈ సముదాయమే బతుకమ్మ. ప్రకృతి రూపధారి బతుకమ్మను ఆడపడుచులో పసుపు కుంకుమలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ సామూహికంగా ఆటపాటల్లాడి ప్రతిరోజు జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా వరుసగా 8 రోజులు తీరక్క పూలతో పేర్చే బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక. 9వ రోజు అంటే చివరి రోజు దుర్గాష్టమి నాడు జరిగే పండుగనే సద్దుల బతుకమ్మ సంబరం అంటారు. ఇదే పెద్ద బతుకమ్మ. ఆ రోజు సిబ్బిలో కాకుండా పెద్ద ఇత్తడి స్తంభాలంలో బతుకమ్మను పేరుస్తారు. ఈ విధంగా ఏటేటా పూల పొదరిళ్లలోకి బతుకమ్మను ఆహ్వానించి తమ ఊరు వాడలను క్షేమంగా చూడమని ఆడపడుచులు ఆమెకు విన్నవించుకుంటారు. ఈ పూలన్నీ ఔషధ గుణాలు కలిగినవే. బతుకమ్మను చివరి రోజు సాగనంపుతూ, ఇసుకల బుట్టే గౌరమ్మ, ఇసుకల పెరిగే గౌరమ్మ, ఇసుకల వసంతమాడే గౌరమ్మ అంటూ సాగనంపడంలో ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో లీనమయ్యే తత్వం కనబడుతుంది. బతుకమ్మ ఆడిన తర్వాత స్త్రీలంతా తెచ్చుకున్న ఎన్నెన్నో రకాల ప్రసాదాలను పంచుకోవడము, కలిసి తినడం ఒక సమిష్టి తత్వానికి నిదర్శనం. పండుగ మొత్తంగా స్త్రీల అస్తిత్వాన్ని నిలపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బతుకమ్మ దగ్గర పాడుకునే పాటలు కాలానుగుణమైన స్త్రీల మనోభావాలకు అద్దం పడతాయి. మొదటి రోజు బతుకమ్మనే ఎంగిలిపూల బతుకమ్మ అని అంటున్నాం. ఎంగిలిపూలు అంటే బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూల సేకరణ కూడా అంతే పవిత్రమైన మనసుతో, శుభ్రమైన శరీరంతో సేకరిస్తారు. అయితే పూలను అంచెలంచెలుగా, దొంతరులు సమానంగా ఉండేలా పేర్చేటప్పుడు ఆ పూల కాడలను చేతులతో మాత్రమే తుంచాలి. కత్తితో కోసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలవుతాయి. పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుండి మహాలయ అమావాస్య పెత్తరమాస నాడు ఆడే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తున్నారు. ముందు రోజే పూలను కోసి తెచ్చి నీళ్లలో వేస్తారు. తెల్లారి వాటితో బతుకమ్మను పేరుస్తారు. అందుకే తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని కొందరి భావన. మొదటి రోజు నైవేద్యం నువ్వులు, బియ్యం పిండి, నూకలు లేదా బియ్యము, బెల్లం పెడతారు. మరొక కథనం ప్రకారం మొదటి రోజైన అమావాస్య నాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణునికి స్వయం పాకమిస్తారు. ఈ సందర్భంగా పెద్దలకు ప్రీతిగా పెసరపప్పు, గారెలు, పాయసం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం గుమ్మల్లో నీళ్లు చల్లి ముగ్గులు పెడతారు. ఆ తర్వాత ముందు రోజు తెచ్చుకున్న తంగేడు మొదలైన పూలతో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మలను పేరుస్తారు. వీధిలోని వారంతా బతుకమ్మ ఆడతారు. నైవేద్యంగా ఉదయం గారెల కోసం నానబెట్టిన పెసరపప్పు, దోసకాయ ముక్కలు నైవేద్యంగా పెడతారు. పెద్దలకు పెట్టగా మిగిలింది కనుక ఎంగిలవుతోంది. అంటే వాడిన పప్పుగా భోజనాలు అయ్యాక పేర్చే బతుకమ్మ కనుక ఎంగిలి బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. స్త్రీలందరూ వాయిన

విధంగా తులసి ఆకులు, పెసరపప్పు, బెల్లం, చక్కెర ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ 9 రోజుల్లో పాడుకునే పాటల్లో, వేలాది పాటల్లో,

అంటూ పాడుకునే ఉయ్యాల పాట చాలా ప్రసిద్ధమైంది. రెండో రోజు బతుకమ్మనే అటుకుల బతుకమ్మ అని అంటున్నాం. రెండంతరాల ఎత్తుతో ఈ బతుకమ్మను పేరుస్తాం. పైన శిఖరంలో గౌరమ్మను పెట్టి ఆలయ ప్రాంగణాల్లో బతుకమ్మను ఆడి నిమజ్జనం చేస్తాం. ఈ 9 రోజుల్లో మనం చెప్పుకున్న గునుగు తంగేళ్లతో పాటు రుద్రాక్ష, బంతి, చామంతి, కట్లపూల లాంటివి వినియోగిస్తారు. నైవేద్యం కొందరు నువ్వుల ముద్దలు, సత్తుపిండి ప్రసాదంగా పంచుతారు. కొందరు పెసరపప్పు, బెల్లం, అటుకులు కలిపి తీసుకుని వెళ్లి బతుకమ్మ దగ్గర పంచుకుంటారు. కొందరు అటుకుల ముద్దలు తయారు చేస్తారు. కొందరు అటుకులను నానబెట్టి వాటిని రుబ్బి రొట్టెలు చేస్తారు. ఈ విధంగా అటుకులే ప్రధానంగా సద్దిగా తీసుకెళ్తారు కాబట్టి ఈ రోజులో ఆడే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని అంటారు. ఇందులో ఆరోగ్య రహస్యాలు ఏమిటంటే, పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్లుంటాయి, బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి బాలబాలికలకు, మహిళలకు ఇది ఎక్కువ మేలు చేస్తుంది. మూడో రోజు బతుకమ్మనే ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు. ఆశ్వేద శుద్ధ విధి అనాడు మూడంతరాల ఎత్తులో పూలను పేర్చి శిఖరం మీద గౌరమ్మనుంచుతారు. ఈరోజు రామబాణం పూలతో, తామర పూలతో అందంగా పేరుస్తారు. ఉదయమంతా పూజించి సాయంకాలం వేళ దేవాలయ ప్రాంగణాల్లో ఆటపాటలతో సేద తీరుతారు. గౌరమ్మను ఇతర స్త్రీలకు పంచడంతో పాటు నైవేద్యంగా సత్తుపిండి, ముద్దపప్పు, పాలు, బెల్లం మరియు పంచదారతో చేసిన వంటకాలు ప్రసాదంగా పెడతారు. అందుకే దీన్ని ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ పాటల్లో చందమామ పాటలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఒక్కొక్క

ఇలాంటి పాటలు చుట్టూ తిరుగుతూ పాడుకుంటారు. నాలుగో రోజు బతుకమ్మనే నానబియ్యం బతుకమ్మ అని అంటారు. అమ్మవారికి నానబియ్యం ప్రసాదంగా పెడతారు. నాలుగంతరాల ఎత్తులో తంగేడు, గునుగు, తామర, మందార పూలతో ప్రత్యేకంగా పేర్చి శిఖరంలో గౌరమ్మనుంచుతారు. నైవేద్యంగా బియ్యాన్ని నానబోసి దంచి ఆ పిండికి బెల్లం కలిపి ముద్దలుగా చేసిన ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారితో కలిసి బతుకమ్మ ఆడాక ప్రసాదంగా పంచుకుంటారు. కలవారి కోడెలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుచున్నది పప్పు.

ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. ఐదవ రోజు బతుకమ్మనే అట్ల బతుకమ్మ అంటారు. ఆశ్వేజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని ఐదంతరాల ఎత్తులో రుద్రాక్ష, గునుగు, తంగేడు, సీతమ్మ జడలాంటి ప్రత్యేక పూలను పేరుస్తారు. దేవాలయాల్లో ఆటపాటలతో బతుకమ్మను ఆడి నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా బియ్యాన్ని నానబెట్టి రుబ్బిన పిండితో చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి అట్ల బతుకమ్మ అని పిలుస్తాం. కొన్ని చోట్ల బియ్యం పిండితో చేసిన అట్లేకాక పప్పు బెల్లం కలిపిన ముద్దల ఫలహారాన్ని కూడా ప్రసాదంగా ఇస్తారు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ భారతీ సతివయ్యి బ్రహ్మ.

ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటాను. ఆరవ రోజు బతుకమ్మనే అలిగిన బతుకమ్మ అని అంటాం. ఈ రోజు బతుకమ్మను పేర్చరు, ఎందుకంటే అమ్మవారిని పేర్చే సమయంలో మాంసపు ముక్క తగలడంతో జానపదులు బతుకమ్మకు అపచారం జరిగిందని ఆటను రద్దు చేస్తారు. దీనినే మరికొందరు అర్రెమని కూడా అంటారు. ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ ఆట ఆడరు. ఏడవ రోజు బతుకమ్మనే వేపకాయల బతుకమ్మ అని అంటారు. జానపద ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే తెలంగాణ మహిళల బతుకమ్మ పండుగలో ఏడంతరాల ఎత్తుతో ప్రతిరోజు తెచ్చే పూలతో పాటు ఈరోజు గులాబీలను సేకరించి పెద్దగా పేరుస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఉండే ఈ ఏడో రోజు నైవేద్యంగా

బియ్యం వేయించి పిండి చేసి బెల్లం కలిపి వేపకాయల ఆకారంతో చేసిన వంటకాన్నే గౌరమ్మకు నివేదిస్తారు. దేవాలయాల్లో బతుకమ్మ నాడి రోజులాగానే నిమజ్జనం చేస్తారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, ఇట్లాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎనిమిదో రోజు బతుకమ్మనే వెన్న ముద్దల బ్రతుకమ్మ అంటారు. అమ్మవారికి వెన్నతో తయారు చేసిన నువ్వుండలను నైవేద్యంగా పెడతారు. నువ్వులు బెల్లం వెన్న నెయ్యి కలిపిన పదార్థాలు కాబట్టి వెన్న ముద్దల బతుకమ్మ అని అన్నారు. ఆశ్వేజ శుద్ధ సప్తమి ఎనిమిదవ రోజు ఎనిమిది అంతరాల ఎత్తులో రకరకాల పూలతో అందంగా బతుకమ్మను పేర్చి దేవాలయాల్లో ఆటపాటల మధ్య బతుకమ్మను ఆడి నిమజ్జనం చేస్తారు. నువ్వుల ఉండలను ప్రసాదంగా పంచుకుంటారు. తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాలసంద్రం పూలే పూలసంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే, ఇలాంటి నేటి కాల పాటలు కూడా పాడుకుంటూ ఉంటాను. తొమ్మిది రోజు బతుకమ్మనే సద్దుల బతుకమ్మ అని అంటాం. ఆశ్వేజ శుద్ధ అష్టమి బతుకమ్మ పండుగలో చివరి రోజు. సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మని ఆరాధిస్తారు. ప్రతిరోజులాగా చిన్న సిబ్బిలో కాకుండా పెద్ద ఇత్తడి స్తంభాళంలో గుమ్మడాకులు వేసి రంగులు అద్దిన గునుగుపూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో తొమ్మిదంతరాల ఎత్తుగా చాలా పెద్దగా బతుకమ్మను పేరుస్తాం. సద్దులు నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. తొమ్మిది రకాల పులిహోరలు, తొమ్మిది రకాల పొడులు, ఇలా అన్ని తొమ్మిది రకాలుగా చేస్తారు. చివరి రోజున మలిద ముద్దలు పెరుగన్నం మామిడికాయ పచ్చడితో చద్దికట్టి బతుకమ్మను సాగనంపడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే దీన్ని సద్దుల బతుకమ్మ అని పిలుస్తున్నా. నిమజ్జనం చేసే సందర్భంగా ఇంటి ఆడపడుచును అత్తారింటికి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే వడిబియ్యం, పసుపు, కుంకుమ, పూలు, పళ్లనిస్తామో అదేవిధంగా బతుకమ్మకు వడిబియ్యం మూటగట్టి సమర్పిస్తారు. బతుకమ్మను సాగనింపుతూ ఈ పాట తప్పనిసరిగా పాడుతూ ఉంటారు. అదేంటి అంటే హిమవన్

తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి వత్తి పత్తినే పెట్టి వడి బియ్యమే పోసి వరుసాతో చద్దులు కలిపి ఆ శంభుని కప్పగించి మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ. గౌరమ్మను ఓలలాడించేటప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. పసుపుల బుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పొన్న గంటి తాళ్ళు, పోకల వంటి వనములు, వనముల చిలుకలు గలగలగ తిరిగితే వనమంతా తిరిగే, గౌరువాడంతా తిరిగే. ఇలా కుంకుమ, గంధం, అక్షతలతో ఈ పాటను పాడుతూ గౌరమ్మను ఓలలాడించి ఆ పసుపును అందరూ పంచుకుంటారు. ఈ విధంగా మహాలయ అమావాస్య నాడు మొదలై పూతోటల్లో పున్నమల్లి వచ్చి తెలంగాణ గడప గడపకు వెలుగుల తోరణం కట్టి పడతళ్లు పరవశింపజేసి పలకరించే పూలరెమ్మ బతుకమ్మ, పుట్టింటికి పైనమైన పుత్తడి బొమ్మ, గాజుల గలగలలు, పసిడి పలుకులు, ఆప్యాయతలు అరవిరియగా పట్నాలే పల్లెలకు కదిలివచ్చి అంబరాన్నంటే సంబురాలను తెచ్చి సద్దుల బతుకమ్మగా సందడిజేసి చెరువులన్నీ పూల రహదారులే నిన్ను సాగనంపే అంటారు కవులు. 9 రోజుల పాటు ఒక్కొక్క పువ్వుతో సాగిన వేడుకల చివరన తీరొక్క పూలతో గౌరమ్మలు గంగమ్మను చేరుతాయి. మళ్ళొచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అంటూ మహిళలు బతుకమ్మను సాగనంపుతారు. ప్రపంచంలోనే రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో జరుపుకునే పండుగ బతుకమ్మ. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణ వారున్న చోటల్లా పూల జాతరై వర్ధిల్లుతున్నది. బతుకమ్మల చుట్టూ చప్పట్లు, కోలాటాలు చేస్తూ లయబద్ధంగా తిరుగుతూ ఉయ్యాలల్లా ఊగుతున్న నడుములతో ఆటలో లీనమైన ఆ గుంపులను చూస్తుంటే దేవకన్యలే వచ్చి నాట్యమాడుతున్నారా అన్నంత రమణీయంగా ఉంటుంది. బతుకమ్మ తెలంగాణ పండుగ, పల్లెల పండుగ, తీరొక్క పూల పండుగ, పడతుల పండుగ, పర్యావరణ

0: పండుగ. సంప్రదాయంలో తరతరాలుగా గ్రామీణులు తలమీద మోసుకొస్తున్న పండుగ. పామరులు పదాలు పాడుతూ, పాదములు కదుపుతూ ఊరు ఊరంతా సంఘటితంగా చేసుకునే పండుగ. పువ్వులే పువ్వులకు పూజలు చేసుకునే నిలువెత్తు సంబురాల పండుగ. ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా, ఏ కల్మషమూ లేకుండా అందరూ ఒకే చోటికి చేరి ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటారు. తమ పసుపు కుంకుమలను 10 కాలాల పాటు పదిలంగా చూడమని పాటలు పాడుతూ తెలుగింటి ఆడపడుచులు బతుకమ్మను వేడుకుంటారు. బతుకమ్మ పాటల్లో అనేక సామాజిక అంశాలు, పుట్టింటి ప్రేమలు, అత్తింటి ఆరళ్లు మిళితమై వాస్తవాలను కళ్ల ముందుంచడం జరుగుతుంది. యాంత్రిక జీవనాన్ని మైమరిపించి తెలంగాణ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను యాది చేసి సంబురాన్ని మిగిల్చేది బతుకమ్మ పండుగ. ముసలమ్మల ముచ్చట్లు, పడచుల చప్పట్లు, చిన్నారుల కేరింతలు వేలాది ఆడబిడ్డల సాక్షిగా బంగారు బతుకమ్మను సాగనంపుదాం, శుభములను పొందుదాం.
1: మీరింతవరకు స్త్రీశక్తికి ప్రతిరూపం బతుకమ్మ శ్రీమతి టి భద్రకాళి గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా 16 చిత్రం నుండి కుమార్ సాను పాడిన సుధల అశోకతేజ గీతం, సంగీతం ఘంటాడి కృష్ణ.

కార్యక్రమంలో తర్వాత మెరుపకలల చిత్రం కోసం సుజాత మరియు వాసుదేవన్ పాడిన వేటూరు గీతం సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తరుతపాట పుష్పాటు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పడిన చంద్రబోస్ గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

పెద్ది ఈ చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం బప్పి లహరి.

గబ్బర్ సింగ్ ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు గోపికా పూర్ణిమ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

బొంబాయి పీరియడ్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివణల సీతారామ శాస్త్రి గీతం స్వరాల సమకూర్చింది ఎంఎం కీరవాణి. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు శ్రీలేఖ పడిన వేటూరు గీతం. సంగీతం కోటి.

చిత్రసీమలో మీరు విన్నా పాట చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది సాహితీ, సంగీతం సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో తర్వాత పాట ఆనంద్ ఈ చిత్రం కోసం. హరిహరన్ మరియు చిత్రపడిన వేటూరు గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

చిత్రసీమలో తరతపాట అర్జున్ ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ మరియు హరిని పాడిన వేటూరు గీతం సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో మీరు విన్న పాట ఠాకూర్ చిత్రం నుండి శంకర్ మహోదయన్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ. కార్యక్రమంలో తర్వాత పాట బావా భావమర్ది చిత్రం నుండి చిత్ర మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమలో చివరిగా విందాం. ఉగాది చిత్రం నుండి ఉన్నికృష్ణన్ మరియు ప్రసన్నకుమార్ పాడిన సంగీతం, రచన ఎస్వి కృష్ణారెడ్డి.

కొన్ని సాంగ్స్ మనకి ట్యూన్ వల్ల గుర్తుంటాయి, కొన్ని ఆ సాంగ్స్ లోని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యి గుర్తుంటాయి, ఇంకొన్ని సాంగ్స్ మన మెమరీస్ కి దగ్గరగా అనిపిస్తే మనకి గుర్తుంటాయి. ఒక సాంగ్ లో ట్యూన్, వాయిస్, పర్ఫార్మెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ సాంగ్ లోని లిరిక్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి లిరిక్స్ ద్వారా మనకి దగ్గరైన పాటలని గుర్తు చేసుకునే అమృత గీతంలో ఇవాళ మనం వినబోయే ఫస్ట్ సాంగ్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోది. ప్రేమ ఒక అందమైన అనుభూతి, ప్రేమని వ్యక్తపరచడంలో కవిత్వం ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇంకా కవిత్వానికి అందమైన పోలికలు యాడైతే ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పన, ఈ సాంగ్ లో తాను నేను మొయిలు మిన్ను అని రాస్తారు అనంత్ శ్రీరామ్. అంటే తను మేఘం అయితే నేను ఆకాశం అని, తను కలువ అయితే నేను కొలను అని, తను కుసుమం అయితే నేను తావి అంటే పరిమళ సువాసన అని రాస్తారు. అచ్చ తెలుగులో చాలా మంది హార్ట్ లో ఒక ప్లేస్ ని గెలుచుకున్న ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఫాదర్ సన్ బాండ్, టీచర్ స్టూడెంట్ బాండ్, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. టీనేజ్ లో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి, ఇంకొన్నిసార్లు మనకి పాఠాలు నేర్పిస్తాయి. పిల్లలు ఎక్కడ తప్పుదారి పడతారో అని తల్లిదండ్రుల భయం, నాకేం కాదు అన్న ధైర్యం పిల్లలది. మరి ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడే అసలు ప్రాబ్లం. తండ్రి మాటలను విన్నట్టే విని కాలేజ్ లైఫ్ లోకి క్యారీ అయిపోతాడు హీరో. చాలా ట్విస్ట్స్ టర్న్స్ తర్వాత తెలిసేది ఏంటంటే ఆ తండ్రి కొడుకుకి శాశ్వతంగా దూరం అయిపోతాడు. కొడుకు తట్టుకోలేడు. తండ్రి చెప్పిన మాటలన్నీ ఒక పాట రూపంలో మనం వినొచ్చు కొత్త బంగారు లోకం సినిమాలో. జీవితాన్ని కళ్ల ముందు నిలిపి జీవితకాలం గుర్తుండిపోయే పాట ఇది. ప్రతి ఒక్క స్టూడెంట్ కనెక్ట్ అయ్యే సాంగ్ అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో, మికీ జే మేయర్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: టెన్లో రానా దగ్గుబాటి నటించిన సినిమా లీడర్. పాలిటిక్స్ ని ఊహించి తీసిన సినిమా ఇది. ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. ఇంక ఇప్పుడు వినబోయే సాంగ్ వందే మాతరం. ఏ శకుని ఆడని జూదం, బ్రతుకే ఒక చదరంగం అని స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. అన్యాయాలను అరికట్టే క్రమంలో ఆటంకాలు తప్పవు, కానీ పట్టుదల, ధైర్యం, సహాయంతో ముందడుగు వేసే వాళ్లకి ఎదురుండదు. రాజ్యాలేలే డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ ఒకవైపు ఉంటే, వాటిని ఎదిరించి అగ్నిజ్వాలలా నేను ఇంకోవైపు ఉంటూ జీవితం అనే యజ్ఞాన్ని సాగించే క్రమంలో ఎదురయ్యే ఆపదలని ఎదుర్కొంటూ మార్పుని తీసుకొస్తాను అని వేటూరి సుందర్రామూర్తి గారు రాస్తారు ఈ పాటలో. దేశం పట్ల ప్రేమతో అన్యాయాన్ని ఎదిరిస్తూ ప్రజల కోసం నిలబడడమే నిజమైన దేశభక్తి అనే భావాన్ని ఈ పాట అందిస్తుంది. మరి ఈ పాట మీకోసం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.tgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP Grams की समाधान दीदी.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ

విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైల్డ్హుడ్ మెమరీస్ అనగానే మనందరి ఫేస్ లో స్మైల్. టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే అలా ఓసారి బాల్యంలోకి వెళ్ళొచ్చాలనిపిస్తుంది. అవునా, మన ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన టైం, స్కూల్లో టిఫిన్ బాక్స్ లు షేర్ చేసుకోవడం, మన అమ్మ నాన్న గురువుల చేతి దెబ్బలు, నేల టికెట్ తీసుకుని సినిమాలు చూడడం, పిన్ని బాబాయ్ అంటూ ఇతరుల కష్టాలని మనవిగా భావించి తోడుండడం, ఇవన్నీ గుర్తొచ్చే ఉంటాయి మీకు. అవునా? అవును. మరి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలో చంద్రబోస్ గారు కూడా అదే రాస్తారు. పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, రేగుపళ్లకి పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అంటూ రాస్తూనే మనకి జ్ఞాపకాలని గుర్తు చేస్తారు. సింపుల్ గా ఉంటుంది లాంగ్వేజ్ అండ్ అందరూ కనెక్ట్ అవుతారు కూడా. మరి మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసే ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35 లైట్నింగ్ 2, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల

పదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.

న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

టేస్టీ ఫుడ్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, కొన్నిసార్లు అది బాడీకి మంచిది కాకపోయినా కూడా. మరి ఎటు చూసినా జంక్ ఫుడ్ బాగానే కనిపిస్తుంది, చాలా అకేషన్స్లో మనం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం కూడా. కొన్నిసార్లు గ్యాదరింగ్స్లో, కొన్నిసార్లు ఆఫీస్ పార్టీస్లో ఇలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం ఒక టాస్కే. కానీ దానికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి తెలుసా? అదే అన్హెల్దీ ఫుడ్ని తినమని టెంప్ట్ చేసే మన హార్ట్కి, దాన్ని అవాయిడ్ చేయమని ఫోర్స్ చేసే మన బ్రెయిన్కి జరిగే ఫైట్ని ఎలా తగ్గించాలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటి కోసం మరి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్ లో. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే భవానీ.

ఈట్ ఫిట్ వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి. ఎస్, మరి ఫస్ట్ ఏంటంటే మనని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం. అదే ఏ ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి, బాడీకి ఎంత క్వాంటిటీలో ఉంటే అవి మంచిది, అసలు మన బాడీ ఏ ఫుడ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, విషయాలని తెలుసుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది కదా. అది మరి ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ వెతకడం ఈజీ అవునా. ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ పడట్లేదు అనుకోండి, మనం మానేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి ఎక్కువగా తింటే ప్రాబ్లం వస్తుంది. సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో వార్నింగ్ ఉంటుంది, కాబట్టి ఆ వార్నింగ్ సైన్ని ఫస్ట్ తెలుసుకుంటే మనం దాని దూరంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే అవును కదా, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది అంటే ఎందుకు ముందుకు వెళ్తాం కదా. ఎస్, మరి ఇంకొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను అన్హెల్దీ ఫుడ్ ని ఎలా అవాయిడ్ చేయాలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వాడికి నా మీద ప్రేమే లేదు. He doesn't love me, you know.
3: No, he loves you. He loves you so much.
2: Ona, enta?
3: Entante. మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
2: ఓ ఇంకా.

ఈట్ ఫిట్ వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అన్హెల్దీ ఫుడ్ నుంచి ఎలా దూరంగా ఉండాలి అని. అవును, నో చెప్పడం నేర్చుకోవాలబ్బా. ఎస్, నో మీన్స్ నో. ఇందాక తెలుసుకున్నాం కదా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి అని. మరి ప్రాబ్లం తెలిసాక కూడా అదే పని చేయడం తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆయిల్ పడలేదు అనుకోండి, అయినా ఆయిలీ ఫుడ్నే తినాల్సి వస్తే మనం చెప్పగలగాలి నో నాకు ఇది పడదు అని. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి. మరి ఇది కూడా అన్హెల్దీ ఫుడ్కి దూరంగా ఉండడానికి ఒక మార్గం అన్నమాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అవును, అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన ఇంకొక ట్రిక్, ఒక డైరీని మెయింటైన్ చేసి అందులో ఏ రోజు ఏం తింటున్నాం, అది ఇంట్లో కుక్ చేసుకున్నామా లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్డా అని రాసుకోవాలన్నమాట. సో అప్పుడు మొత్తం బండారం బయటపడుతుంది. దీంతో ఎంత ఫ్రీక్వెంట్గా జంక్ని కన్స్యూమ్ చేస్తున్నాం అని తెలుసుకోవచ్చు. అయినా ఒకటి చెప్పండి, ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి బయట తిన్నాం అని ఆ డైరీలో రాసుంటే ఎప్పటికైనా మనకి చిరాకు వస్తుంది కదా, ఏంటి ఇన్నిసార్లు బయట తిన్నానా అని. అలా అనుకుని అయినా మనం జంక్ కి కొంచెం అయినా దూరంగా ఉండడానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సబ్స్టిట్యూట్స్. అవును, షుగర్కి బదులు, కారంగా ఉండే చిప్స్కి బదులు, బయట ఆర్డర్ చేసే పిజ్జాకి బదులు, ఇలా సబ్స్టిట్యూట్స్ ట్రై చేస్తే జంక్ కన్సంప్షన్ తగ్గుతుంది. అంటే స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో చేసిన పల్లీ నువ్వుల లడ్డు, చిప్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసిన జంతికలు పప్పు చెక్కలు, పిజ్జా తినాలనిపిస్తే ఇంట్లో చేసిన బ్రెడ్ పిజ్జా, ఇలా ఏదైనా ట్రై చేయొచ్చు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు బయట ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది ఇంట్లో చేయడానికి ట్రై చేశారనుకోండి, ఐ నో అంత పర్ఫెక్ట్గా రాదు, అన్ని పదార్థాలు ఉండవు, అదంతా పర్లేదు, కానీ ఉన్న పదార్థాలతో మీరు చేయగలిగినట్టు చేసి తింటే ఆ క్రేవింగ్ అయితే ఫస్ట్ తగ్గుతుందన్నమాట. మెల్లిగా చేసుకుని తిందాం అనే మైండ్ సెట్ కూడా డెఫినెట్ గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని, భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పర్యాటక, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజా రవాణాను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించిన ఆయన, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా వన్వే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ పనులను 7 ఏళ్లలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్లు, పరిశ్రమలలో 500 MLD రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు, మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను ఆరాధిస్తూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను 9 రోజుల పాటు ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్లు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనుండగా 20 నుంచి 26వ తేదీ వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాఠశాలల ఆవరణల్లో, మైదానాల్లో పెట్టి విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. పౌరుల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, కరువు నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, పూణే మార్గాలలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని

0: వెల్లడించారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పర్యాటకం, ఐటీ రంగాల్లో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఐటీ సీఈఓలతో సమావేశమైన ఆయన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను నిందించడం మాని ప్రతికూల విధానాలను వదిలి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వరంగల్ ఎన్ఐటీ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ దేశ రక్షణ, సాంకేతిక ప్రగతిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ మాట్లాడుతూ,
1: I am very glad that this great institution has crossed 68 years of its existence and we celebrated the success of its achievement. And I am very happy that today's occasion was graced by the chief guest, Dr. Jagannath Nayak, with the Director General, Missile and Strategic Plan, DRDO. And in this occasion, we have felicitated our distinguished alumni, lifetime achievement alumni, and also Young Achiever Awards. Apart from that, our faculty who have excelled in research, we have given Research Excellence Award to our faculty for their excellent research. And our alumni will be a part of the celebration. They are contributing for the institute growth and I am thankful for their contribution.
0: DRDO Director General Dr. Jagannath Nayak matladutu,
2: very happy to be here for 68th foundation day of NIT Warangal and a great institute. We are produced the world leaders and many technologists. They are taken a place in the defense research and development organization. My best wishes to all the NIT and the Warangal.
0: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వదనం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా డిపోల్లో మొత్తం 426 మందికి గాను 421 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 98.82% పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గాదేవి మండపాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ నీతికా పంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన ప్రజలకు చేరువై సూర్యాపేట అద్భుతమైన అభివృద్ది సాధించిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఖమ్మంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ జాబ్స్ వైపు వెళ్తారు, లేదా ఏదైనా బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా కెరియర్ ఆపర్చునిటీస్ వెతుక్కుని ఆ రూట్ లో ట్రావెల్ చేస్తారనమాట. కానీ మరి అందరి ప్రయాణం ఒకే దారిలో ఉండదు కదా. 27 ఏళ్ల ప్రణీత వమన్ ప్రయాణం కూడా అలాంటిదే. అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసిన ఆమె చివరికి ఏం ఎంచుకున్నారో తెలుసా? హైటెక్ క్యాప్సికమ్ ఫార్మింగ్. పూణేకి చెందిన ప్రణీత చిన్నప్పటి నుంచే ఫార్మింగ్ ని చూస్తూ పెరిగారు. మరి వాళ్ళ తండ్రి టీచర్ గా పనిచేసినా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫార్మింగ్ లో కొనసాగారనమాట. అలా 2019లో మరి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పూణే నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న ప్రణీత తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ ఇంటర్న్షిప్ లో వచ్చిన అనుభవమే ఆమెని మోడర్న్ అగ్రికల్చర్ వైపు ఆలోచించేలా చేసింది. మరి ప్రణీత ప్రయాణం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత ప్రయాణం గురించి. మరి హైటెక్ అగ్రికల్చర్ లో భాగమైన పాలీ హౌస్ కల్టివేషన్ గురించి ఆవిడ తెలుసుకున్నారు. బయట వాతావరణం ఎలా ఉన్నా పాలీ హౌస్ లో మాత్రం గ్రోయింగ్ కండిషన్స్ ని మన అవసరానికి అనుగుణంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో దాంతో క్రాప్ ఈల్డ్ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ మెరుగుపడడంతో పాటు యాడ్వర్స్ వెదర్ నుంచి మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో తెలియట్లేదు కదా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫార్మింగ్ అంటే ఇదివరకట్లాగా ట్రెడిషనల్ గా కాకుండా ఇలా టెక్నాలజీని అగ్రికల్చర్ తో కలిపితే కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొత్త అవకాశాలని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు ప్రణీత. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎంబీఏ పూర్తి చేసుకుని తర్వాత ఏం చేయాలి ఫార్మింగ్ లో అని డిసైడ్ చేసుకున్న ప్రణీతకి నెక్స్ట్ క్వశ్చన్ ఏ వచ్చిందంటే, అసలు ఏ క్రాప్ వేయాలి, ఏ పంట పండించాలి అనే క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ చాలా వెజిటబుల్స్ చూసారు, లెట్యూస్, బ్రోకలీ ఇలాగా, కానీ అన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్ కి క్యాప్సికమ్ కి ఫిక్స్ అయ్యారనమాట. ఎందుకంటే దీనికి మరి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. అంటే బెల్ పెప్పర్స్, స్వీట్ పెప్పర్స్ అని కూడా అంటారు కదా ఈ క్యాప్సికమ్ ని. అర్బన్ మార్కెట్స్ లోనే కాదు, మరి హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, ఫుడ్ బిజినెస్ లో కూడా వీటిని చాలా యూజ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, మరి గ్రీన్ క్యాప్సికమ్ తో పోలిస్తే ఈ రెడ్ ఇంకా యెల్లో వెరైటీస్ కి చాలా హై ప్రైసెస్ కూడా వస్తాయి అనమాట. సో చాలా లాభం కూడా వస్తుంది, అండ్ అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా, అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు అని కూడా అనుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది, మరి అందుకే ఈ క్రాప్ ని ఎంచుకున్నారనమాట. సో నాకు నచ్చిందే నేను వేస్తాను అని ఆలోచించకుండా మార్కెట్ డిమాండ్ కి తగ్గట్టుగా మనం పంటలు పండించాలి అని కూడా చెప్తున్నారు ప్రణీత.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. మరి క్యాప్సికం పండించాలి అని డిసైడ్ చేసిన తర్వాత మార్చ్ 2020లో ఒక ఎకరంలో పాలీహౌస్ ని ఏర్పాటు చేసి కల్టివేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రణీత. అండ్ దీనికోసం 20 లక్షల పెట్టుబడిని కూడా పెట్టారు. అందులో 50% గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది. మరి క్రాప్ అంటే పంట జూన్ జులై నాటికి చేతికొచ్చింది, హార్వెస్ట్ కి రెడీ అయింది. కానీ ఇక్కడే ఊహించని సమస్య ఒకటి ఎదురైంది, అదే COVID-19 లాక్డౌన్. ఫస్ట్ హార్వెస్ట్ సమయాన్ని లాక్డౌన్ రావడంతో మార్కెట్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి మనందరికీ తెలుసు. అండ్ కమర్షియల్ ఫార్మింగ్ లోకి కూడా అప్పుడే అడుగు పెట్టిన ప్రణీతకి ఇంకో పెద్ద క్వశ్చన్ వచ్చింది, పంట అయితే పండింది కానీ దీన్ని ఎక్కడ అమ్మాలి అని. సో సమస్య వచ్చిందని అక్కడ ఆగిపోకుండా ఆన్లైన్ లో హోల్సేల్ వెజిటబుల్ బయోస్ కోసం సర్చ్ చేస్తూ చేస్తూ మొత్తానికి ఒక వెండర్ కి అమ్మారు. మరి ఆ విషయాలు కూడా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆన్లైన్ లో మరి హోల్సేల్ బయర్స్ కోసం వెతికిన ప్రణీతాకి ఒక వెండర్ ఫైనలీ దొరికారని చెప్పాను కదా, మరి అదే తనకి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఫస్ట్ హార్వెస్ట్ లో ఈ రెడ్ యెల్లో గ్రీన్ క్యాప్సికమ్స్ అన్ని కలిపి 40 టన్నుల ఈల్డ్ వచ్చింది. వాటిని మరి 80 రూపాయలు, ఒక కేజీ 80 రూపాయలకి చొప్పున అమ్మడంతో మొత్తం 32 లక్షల టర్న్ ఓవర్ వచ్చింది. అండ్ అంటే దాని అర్థం 20 లాక్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో 20 లక్షల్ని రికవర్ చేసుకోవడమే కాకుండా తర్వాత అడుగు వేయడానికి కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. దాంతో 2021కి ఆవిడ ఫార్మింగ్ ఆపరేషన్స్ ని 25 ఎకరాలకి ఎక్స్పాండ్ చేశారు. ఇందులో 6 ఎకరాలు పాలీహౌస్ కింద ఉండగా 19 ఎకరాలు షేడ్ నెట్స్ కింద ఉన్నాయి. మరి 1 ఎకరం పాలీహౌస్ లో సంవత్సరానికి సుమారు 30 నుంచి 32 టన్నుల ఈల్డ్ వస్తే షేడ్ నెట్స్ లో 22 నుంచి 24 టన్నుల వరకు వస్తుంది. పాలీహౌస్ ద్వారా 1 ఎకరానికి సుమారు 30 లక్షల టర్న్ ఓవర్ వస్తుందని, ఎక్స్పెన్సెస్ మాత్రం అంటే ఖర్చులు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటాయని ప్రణీత అంచనా వేశారన్నమాట.

25 ఎకరాల్లో ఈ ఫార్మింగ్ ని స్టార్ట్ చేశారు ప్రణీత. మరి ఏడాదికి 2.25 కోట్ల ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఫార్మింగ్ లో క్రాప్ గ్రో చేయడం ఒకటే బిజినెస్ కాదు, ముఖ్యంగా క్యాప్సికమ్ లాంటి పెరిషబుల్ క్రాప్ ఏదైతే ఉంటుందో అంటే సరైన సమయంలో దీన్ని అమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ప్రణీత జైపూర్, నాసిక్, దాదర్ వంటి మార్కెట్స్ లో హోల్సేలర్స్ కి డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారు. అడ్వాన్స్ లో ఆర్డర్స్ తీసుకోవడం, పొద్దున్నే ప్రైస్ ఫిక్స్ చేసుకోవడం ఇలాంటి విధానాలతో సేల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ముందుగానే సేల్స్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని ఆవిడ ఫార్మర్స్ కి సూచన.

అందిస్తున్నారు కూడా. మరి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గురించి కూడా ఫ్రీ గైడెన్స్ అందిస్తున్నారు. అంటే ఒక క్రాప్ ని పండించడం నుంచి దాన్ని సరైన మార్కెట్ కి తీసుకెళ్లడం వరకు ప్రతి స్టెప్ ని ఈ బిజినెస్ లో భాగంగా చూడాలి అని అంటున్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. మరి ఒక ఎకరంతో ప్రారంభమైన ప్రణీత ప్రయాణం ఈ రోజు 25 ఎకరాల ఫార్మింగ్ వెంచర్ గా మారింది. అవునా? పాలీ హౌసెస్, షేడ్ నెట్స్, డైరెక్ట్ హోల్సేల్ కనెక్షన్స్, ఇలా టెక్నాలజీని, మార్కెట్ అండర్స్టాండింగ్ ని, ఫార్మింగ్ ని కలిపి ఆవిడ తనదైన మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ హార్వెస్ట్ రాగానే చేతులెత్తకుండా ఇంకా ధైర్యంతో ముందడుగు వేసి ప్రొడ్యూసర్స్ కోసం, బయర్స్ కోసం అలా వెతుక్కుంటూ వెళ్లి తన ప్రొడ్యూస్ ని సెల్ చేశారు. అవునా? మరి ఫస్ట్ పెట్టిన పెట్టుబడి వెనక్కు

వచ్చేసిందని అక్కడితో కూడా ఆగలేదు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. కాబట్టి చైతన్య స్ఫూర్తిలో మరి ఈరోజు ప్రణీత కథ మనకి నేర్పించే విషయం ఒకటే, మన కెరియర్ కి ఒక ప్రీ డిఫైన్డ్ పాత్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇది చదువుకుంటే ఇదే పని చేయాలి, ఎంబీఏ చదివిన తర్వాత కార్పొరేట్ జాబ్కి వెళ్ళాలి అని రూల్ లేదు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే ఎబిలిటీని, టెక్నాలజీని కలిపి కొత్త దారిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా. మరి ఒక ఏకర్తోనే స్టార్ట్ అయింది, 25 ఏకర్స్ గా ఎదిగారు అంటే అవసరమైంది ఏంటక్కడ? అవకాశం కనిపించినప్పుడు దాన్ని గుర్తించి మొదటి అడుగు వేయగల ధైర్యం అన్నమాట. ఇది మరి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మెలడీ టైమ్.
1: శబ్ద తరంగాలపై

ఈరోజు అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఆ రెండు సరిగ్గా ఉంటేనే కదా లైఫ్ సాఫీగా ముందుకు సాగుతుంది. మరి వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే మెంటల్ హెల్త్ గురించి స్వయంగా అనుభవం ఉన్న వారి మాటలకి మనం ఎంత విలువిస్తున్నాం అనేది. అండ్ అదే ఈ ఇయర్ థీమ్ కూడా, లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ హర్డ్, రియల్ వాయిసెస్ రియల్ చేంజ్. ఇక్కడ మరి లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక వ్యక్తి స్వయంగా అనుభవించిన పరిస్థితులు లేదా సమస్యలు. రియల్ వాయిసెస్ అంటే ఆ అనుభవాల్ని స్వయంగా ఎదుర్కొన్న వ్యక్తుల మాటలు. అండ్ రియల్ చేంజ్ అంటే ఆ మాటల్ని కేవలం వినడం కాకుండా వాటి ఆధారంగా తీసుకొచ్చే వాస్తవమైన మార్పు. మరి మెంటల్ హెల్త్ కండిషన్స్ ని స్వయంగా ఎదుర్కొన్న వాళ్ళకి ఆ అనుభవం ద్వారా వచ్చిన ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ స్టోరీస్ ని వినడం మాత్రమే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా మెంటల్ హెల్త్ పాలసీస్, సర్వీసెస్, డెసిషన్స్ ఎలా ఉండాలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే మీ సమస్య ఏంటి అని అడిగి వదిలేయడం కాకుండా దీనికి పరిష్కారం ఎలా ఉండాలి అనే నిర్ణయంలో కూడా వాళ్ళ వాయిస్ ఉండేలా చేసుకోవడం, కమ్యూనిటీలోనే వాళ్ళకి అవసరమైన కేర్ సపోర్ట్ అందేలా చేయడం, స్టిగ్మాని తగ్గించడం, పియర్ సపోర్ట్ ని పెంచడం, ఇవన్నీ చాలా ముఖ్యం.

హే, మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుని ఎన్ని డేస్ అవుతోంది? ఏంటి, డేస్ కాదా, మంత్స్ అవుతోందా? మరి ఇలా అయితే ఎలా అండి? ఎంతసేపు వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని టైం ఇవ్వడం, ఇష్టం లేకపోయినా ఎవరేమనుకుంటారు అని ఓకే చెప్పేయడం, మన దగ్గరకు వచ్చేసరికి ఆ ఇంకిప్పుడు ఏం చేస్తానులే అని బద్ధకం. ఇలా చేస్తే మీతో మీరు ఎప్పుడు ఉంటారు చెప్పండి? మరి అందుకే ఈ చిరాకు, కోపాలు ఇవన్నీ పైలపయ్యవి. కాసేపు మీకు ఇష్టమైన బుక్ చదవండి, లేదా అలా ఒక వాక్కి వెళ్ళి రండి, లేదంటే అసలు మీ మైండ్లో ఏం రన్ అవుతుందో రాసి చూడండి, ఒక కొత్త భాష నేర్చుకోండి. ఇలాంటివి ట్రై చేస్తే మనకి మనం కొత్తగా పరిచయం అవుతాం, అండ్ అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్స్ కూడా. అవును, ఫ్యామిలీ, బాస్, సొసైటీ ఇవన్నీ ఆగుతాయబ్బా, టైం ఇంకా లైఫ్ మాత్రం ఆగవు, పరిగెడుతూనే ఉంటాయి. సో మీకోసం మీకు ఇష్టమైనది ఏదైనా చేయొచ్చు కదా, బాగుంటుంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాలాసార్లు మనం ఏదో హెల్ప్ చేసేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం, కానీ ఎక్కడో అరే అంత డబ్బు లేదు, టైం లేదు, హెల్ప్ చేయడానికి మనుషులు లేరు అనుకుంటాం. కానీ మీకు సీక్రెట్ చెప్పినా, హెల్ప్ అనేది పెద్ద ఎత్తున కాకుండా చిన్న చిన్న వేజ్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంబులెన్స్కి దారి ఇవ్వడం, ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చెయ్యకపోవడం, బస్సులో పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడం, లేదంటే మాట, ఒక మాట సహాయం అయినా చేయొచ్చు. బికాజ్ మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు, లేదా హోప్ని కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అనవసరమైనప్పుడు మాటని కంట్రోల్ చేసుకోవడం కూడా. సో మనకి కుదిరినంతలో మనం హెల్ప్ చేసినా అది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది.

0: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అలాంటప్పుడు అబ్బా నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనకి మాత్రమే కాదు, మనకి కూడా ఇలా జరుగుతుంది అని గుర్తు తెచ్చుకోవాలి. కొంచెం పేషెన్స్తో ఉంటే మనకి రావాల్సింది రావాల్సిన టైంలోనే వస్తుంది. అందుకేనేమో ఓపిక కూడా ఒక కళ అని అన్నారు. అనుకున్నట్టు జరగలేదు అని అనుకోవడంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కన్నా రావాల్సింది కరెక్ట్ టైంకే వస్తుంది అని వెయిట్ చేయడంలోనే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉందనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపిస్తుంది?

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మనందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా అది మాత్రం మనకి హ్యాపీనెస్సే ఇస్తుంది. ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేయగలము అన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ప్యాషన్ మనతో మాట్లాడుతుంది కూడా. కానీ మనం ఆ ప్యాషన్ని రీస్టార్ట్ చేయడానికి ఏవేవో రీజన్స్ చెప్తాం. టైం లేదు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఇలా రెడీగా ఉంటాయి రీజన్స్. కాదనను, కానీ టైం అందరికీ ఒకటేగా? అందరికీ 24 అవర్సే ఉంటాయి కదా. రోజు కష్టం అనిపించినా కూడా వారానికి ఒక గంట మరి మనం మన ప్యాషన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయొచ్చు. మరి ఆ పాటకి ఏదో డాన్స్ చేసేయండి, ఆ కథ రాయండి, వంట చేస్తూ సగం సగం పాడే పాటని చక్కగా ఓ చోట కూర్చుని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఊహించుకుని పాడండి. ఆ డిఫరెన్స్ ఏదో మీరే చూస్తారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 3 గంటలు కావస్తుంది అండ్ నేను మీ ఆర్జే భవాని సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.
1: సురీలీ ధడకన్ ఆయి సునే కార్యక్రమ్ మన్ చాహే గీత్. కార్యక్రమ్ కి శురువాత్ మహబూబ్ కి మెహదీ ఫిల్మ్ కే గానే సే, మొహమ్మద్ రఫీ కి ఆవాజ్, आनंद बख्शी के बोल लक्ष्मीकांत प्यारेलाल का संगीत है.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా 100% లవ్ చిత్రం కోసం టిప్పు పడిన పాట గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ఆర్య చిత్రం కోసం సాగర్ సుమంగళి పడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. గీత రచన వనమాలి, సంగీతం హరీష్ జయరాజ్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట ప్రేమికుల రోజు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడిన పాట, గీతరచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట వాసు చిత్రం కోసం కేకే స్వర్ణలత పాడిన పాట, గీత రచన పోత్ర రవికిరణ్, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం దేవా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ప్రేమ కావాలి చిత్రం కోసం చిత్ర విజయప్రకాశ్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం అనూప్ రూబిన్స్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

శ్రోతలు వినబోయే తరువాతి పాట ఇష్క్ చిత్రం కోసం అను పాడిన పాట గీత రచన నితిన్ కృష్ణ, సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జెమ్మేయర్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సంపంగి చిత్రం కోసం వి యాదగిరి పాడిన పాట, గీతరచన యాదగిరి, సంగీతం గంటాడి కృష్ణ.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కింద ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఖమ్మంలో జరిగిన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్దత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం వర్తించేందుకు తెలంగాణలో జన్మించడమే ప్రధాన అర్హత అని, కులం, మతం, ఆదాయం వంటివి పరిగణనలోకి రావని వివరించారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని చెప్పారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హగ్గు వినియోగించుకోవాలని, ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 4.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,000 కోట్ల రూపాయల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెల 19 నుంచి 4 రోజుల పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఐఐటీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆ చర్చలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రైతులతో కూడా ముచ్చటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థలు వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని, వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే మేలును, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు పరిరక్షించవలసి ఉందని ఆయన అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు, భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం తదితర సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని గవర్నర్ తమ సందేశంలో ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, 20-26 తేదీల మధ్య తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. కాగా పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించింది. దేశానికి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులను అందించిన వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి 68వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థి పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రమౌళి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: మాకు ఆకాశ్ ప్రాజెక్టు మొత్తం డిజైన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ డెలివరీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నా ప్రాజెక్ట్ డైరెక్టర్షిప్ లో జరిగింది. సో మొన్న ఆపరేషన్ సింధూర్ లో దాన్ని వాడడం వల్ల నాకు మంచి, అంటే ఈ టీమ్ ఆకాశ్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మన కంట్రీలు మన అసెట్స్ అన్నిటినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఎన్ఐటి నుంచి పద్మశ్రీ రావడం అనేది చాలా లేదు, ఇంతవరకు ముందుకు లేనట్టుంది. దాని వల్ల మన కంట్రీకి కూడా యూస్ఫుల్ అయింది పద్మశ్రీ వచ్చింది.
1: త్వరలో నిట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి డాక్టర్ రమ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి

0: తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ కింద అందిస్తున్న రాయితీలతో సోలార్ ప్లాంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే వినియోగదారులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 సబ్సిడీ. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది.
0: జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని శక్తి ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ నిర్వహించే ఖాదీ 5K రన్ ఈరోజు పూర్తయింది. భారతీయ వస్త్ర సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని యువతకు చేరువ చేసేందుకు విద్యార్థులు ఈ రన్ను చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునః ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 బంగారు బతుకమ్మ పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి సంయుక్త. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు. స్టేషన్ గణపూర్ పశు వైద్యాధికారి డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు మొండయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అర్షం సదానందం గారు. 7:45 చిత్రసీమ. ఇక 9:00 న్యూస్ 8:00. 9:15 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి. ఈ కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారి అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషుగారి వివరణ వింటారు. ఇక 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00

శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని, 9:30 చిన్నారి లోకం, 10:00 పూలపాట రూపకం ప్రసారమవుతుంది, 10:30 చిత్రసీమ, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 3:00 నాటకం. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి ప్రసారం చేసేటువంటి కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు సమాచార దర్శిని వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో

0: ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.
2: శ్రోతలింతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు బంగారు బతుకమ్మ పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి సంయుక్త గారు.
3: ప్రపంచంలో ఉన్న దేశాలలో మన భారతదేశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయం అన్ని దేశాల్లోకెల్లా ప్రత్యేకతను కలిగి ఉంది. భగవంతుణ్ణి పూజించడం, ప్రకృతిని ఆరాధించడం, మన దేవతలను కొలవడం, ఆచార వ్యవహారాలను పాటించడం, ఇలా అనేక రకాలు చెప్పుకోవచ్చు. మనం దేవుడిని ఎక్కువగా పూజిస్తాం. అయితే దేవుడిని పూలతో పూజించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారమైతే, ఆ పూలనే పూజించే విలక్షణ సంస్కృతి మన రాష్ట్రానిది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. మన రాష్ట్ర సమాజపు సమిష్టితత్వాన్ని ప్రతిబింబించే పండుగ మన బతుకమ్మ పండుగ. సమాజంలో కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను గౌరవాన్ని చాటి చెప్పే పండుగ మన బతుకమ్మ పండుగ. మన రాష్ట్ర ప్రసిద్ధ పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఇది పడతుల ప్రత్యేక పండుగ. బతుకమ్మను బ్రతుకుని కొలిచే పండుగ. ఇంకా బతుకునిచ్చే తల్లిని శక్తి రూపాలుగా భావిస్తూ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు లక్ష్మి గౌరీ దేవతలను అభేదిస్తూ ఆటపాటల ద్వారా పూజిస్తూ మన సాంప్రదాయాలను పాటిస్తూ రకరకాల వంటలను నైవేద్యంగా సమర్పిస్తూ మనకున్నంతలో కొత్త బట్టలను నగలను ధరిస్తూ ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకుని జరుపుకునే గొప్ప వేడుక ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు, మరి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తున్నారు షర్మిల గారు. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: అసలు ఈ బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకుంటాం?
4: బతుకమ్మ పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఇది భాద్రపద అమావాస్య మొదలుకొని అంటే వర్ష ఋతువు చివరి రోజు నుంచి శరద్ ఋతువు ఆరంభం అంటే ఆశ్వయుజ పాడ్యమి మొదలుకొని శుక్ల అష్టమి వరకు అనగా దుర్గాష్టమి వరకు 9 రోజులు జరుపుకుంటారండి. ఇది ప్రకృతి పండుగ అంటే పూలని పూజించే పండుగ. వానకాలంలో వానలకి పూసిన రకరకాల పూలను తెచ్చి అంటే తంగేడు పూలు, గునుగు పూలు, టేకు పూలు, కట్ల పూలు వంటి పూలు, ఇంట్లో పెరిగే గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, బీర, కాకర వంటి పెరటి పూలతోటి అలా అనేక రకాల పూలను తీసుకొచ్చి ఒక పళ్ళెంలో పడతి చీర కట్టుకుంటే తన కుచ్చిళ్ళు ఏ విధంగా ఉంటుందో అలా అమ్మవారికి అంటే బతుకమ్మని అమ్మవారి స్వరూపంగా భావించి వరుసలుగా పేర్చి మధ్యలో ప్రకృతి గౌరమ్మ అంటే గుమ్మడి గౌరిని పసుపుతోని గౌరమ్మని కూడా చేసి భక్తితో కుంకుమలు పెట్టి శ్రద్ధగా పూజిస్తారు. గౌరమ్మ అంటే పసుపుతో చేస్తారు. ఇది పసుపుతో చేసి మనం ముందుగా చెప్పుకున్నట్టు భక్తి శ్రద్ధలతో పూజించి సాయంత్రం వాడవాడంతా ఊరు ఊరంతా మహిళలందరూ కలిసి ఒక గుడిలో సంతోషంగా తమ చేతులనే ఉయ్యాలలుగా చేసి ఆ బతుకమ్మని పట్టుకుని మోసుకుంటూ వచ్చి ఒక చోట చేరి ఆటపాటల నడుమ ఆడి తర్వాత బతుకమ్మని ఆగనంపి ఆ గౌరమ్మని వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ గౌరమ్మని వారి సౌభాగ్యంకి ప్రతీకగా భావిస్తారు.
3: ఇప్పుడు బతుకమ్మ వెనుక అనేక కథలు మన చరిత్రలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి మన చరిత్రకు ప్రతీకగా

0: ఈ బతుకమ్మ అనేది ఏ విధంగా వచ్చింది?
1: బతుకమ్మ పేరులోనే ఉంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. ఈ బతుకమ్మ వెనుక మనకు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. బతుకమ్మ పాటలు, మన జానపద గేయాలు సంతోషం, బాధ ఇలా రకరకాల భావోద్వేగాలను చెప్పుకుంటూ పడతులు మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలను చప్పట్ల నడుమ కోలాటాలతో ఆడుకుంటూ పాడేది. అయితే ఈ బతుకమ్మ కథలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒక అతనికి సంతానం కలిగి చనిపోతూ ఉండడంతో ఆఖరికి ఒక అమ్మాయి పుట్టి బతుకుతుంది. ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. అలా ఆ అమ్మాయి రోజు రోజుకి అభివృద్ధి చెంది శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి బట్ట కడుతుంది. అప్పటి నుంచి బతుకమ్మ అన్న పేరు ఊరూరా వ్యాప్తి చెందింది. ఇక బతుకమ్మ పండుగ గురించి చెప్పాలంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా విశిష్టతను సంతరించుకుంది. ఎన్నో రికార్డ్స్ కూడా లభించాయి. బతుకమ్మ పండుగ 9 రోజులని చెప్పుకున్నాం. బీద ధనిక అన్న భేదభావం చూపించకుండా, కులాలు అన్నది కూడా తీసుకురాకుండా మహిళలందరూ కలిసి ఐకమత్యంగా జరుపుకునే పండుగే ఈ మన బతుకమ్మ పండుగ.
2: స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వ మానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మకు ఆటలో పాటలో ఆత్మీయత పంచడంలో కనపడతాయి. మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తుందంటే ప్రకృతి పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుంటాయి, నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పాట నేర్పింది బతుకమ్మనే. పూలతో బతుకమ్మను పేర్చి, పువ్వుల నడుమ పసుపుతో గౌరమ్మను చేసి ఉంచి అమ్మవారిగా భావిస్తారు. ఈ పండుగ జరుగుతున్న రోజుల్లో పల్లెలు, పట్టణాలు పూలవనాలుగా మారిపోతాయి. మరి ఈ బతుకమ్మ పండుగ గురించి కాశీ విశ్వేశ్వర భక్త బృందం వారు ఏమంటున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి, నా పేరు ప్రియాంక.
2: కాశీ విశ్వేశ్వర భక్త బృందంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు?
3: మా ఈ కాశీ విశ్వేశ్వర భక్త బృందంలో వినాయక చవితి దగ్గర నుండి మా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. వినాయక చవితి తర్వాత 15 రోజులకు బొడ్డమ్మను కూడా వేస్తాము. మా విశ్వేశ్వర గుడిలో బొడ్డమ్మ కూడా 9 రోజులు ఆడతాము. గౌరీ స్వరూపంగా అమ్మవారిని కొలుస్తాము. 9వ రోజు బొడ్డమ్మను నిమజ్జనం చేస్తాము. ఆ మరుసటి రోజు మరి పితృ అమాస స్టార్ట్ అవుతుంది. అప్పుడు చిన్న బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను కూడా 8 రోజులు ఆడుకుంటాము. 9వ రోజు ఆ బతుకమ్మను కూడా చెరువులోకి నిమజ్జనం చేస్తాము. ఇలా మేమందరము మా కాశీ విశ్వేశ్వర భక్త బృందంలో ఉన్న మహిళలందరము ప్రతి పండుగ అప్పుడు ప్రతి సంవత్సరం ఆడుకుంటాము.
2: ఈ బృందాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
3: దాదాపుగా 5-6 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది.
2: ఓకే, చెప్పండి మరి అసలు బతుకమ్మ అంటే ఏమిటి?
3: బతుకమ్మ అనే పదానికి సాధారణంగా బతుకు ప్లస్ అమ్మ అనే అర్థం చేసుకోవచ్చు. అంటే అమ్మ నీవు బ్రతకాలి, మమ్మల్ని కూడా బ్రతికించాలి అని గౌరమ్మను వేడుకునే ఒక ప్రార్థనతో కూడినటువంటి పండుగగా మేము భావిస్తాము. ఈ బతుకమ్మలో స్త్రీతత్వము, మాతృత్వము, ప్రకృతి జీవన సౌందర్యము అన్నీ కలిసి ఉంటాయి.
2: అంటే బతుకమ్మలో ఒక ప్రార్థన కూడా ఉంది అంటారు?
3: అవును, ఎందుకంటే మనము పసుపుతో గౌరమ్మను చేసి 9 రోజులు ఆరాధిస్తాము. ఎందుకంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు కూడా సుఖంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, ఇంట్లో సుఖశాంతులు విదజిల్లాలి అనే నమ్మకంతో అమ్మవారిని కొలుచుకుంటాము. కాబట్టి మేము అలాగానే భావిస్తాము.
2: మరి ఈ బతుకమ్మ పండుగని ఎప్పుడు జరుపుకుంటాం?
3: సాధారణంగా ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు 9 రోజులు మనము బతుకమ్మ ఆడుకుంటాము. ఈ 9 రోజులు పువ్వుల పండుగకు రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది.
2: మరి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా పూలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారంటారు?
3: బతుకమ్మను పేర్చడంలో కూడా ఈ పువ్వులు అనగా ముఖ్యంగా తంగేడు, గునుగు, చామంతి వంటి పూలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ పూలను కేవలం అలంకరణ కోసమే ఉపయోగించరు, ప్రకృతి ఇచ్చిన సంపదకు కృతజ్ఞత భావించి గౌరవించే ఒక భావన కూడా ఇందులో ఇమిడి ఉంది అని నా యొక్క అభిప్రాయం.
2: మరి బతుకమ్మను పేర్చిన తర్వాత మనం పైభాగంలో గౌరమ్మను పెడుతూ ఉంటాం కదండి, మరి గౌరమ్మను పెట్టడంలో అంతరార్థం ఏమిటంటారు?
3: మనము బతుకమ్మను పేర్చి పైభాగంలో

ఉమ్మడి పువ్వు గౌరమ్మను ఇంకా పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతాము. దీనికి ముఖ్య కారణం గౌరమ్మ అనేది శక్తి స్వరూపం, మాతృత్వంకు శుభప్రదంగా చెబుతాము.

0: ప్పుడు అందరం ఒకే వలయంలో నిలబడతాము. ఆ వలయం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, మనమంతా ఒకటే అనే భావనను కలిగిస్తుంది.
1: 9 రోజులు బతుకమ్మను పేర్చి ఒక్కొక్క పేరుతో బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేస్తుంటాము. మరి 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఇలా 9 రోజుల బతుకమ్మను ఏ ఏ పేర్లతో పిలుస్తాము, ఇంకా వాటికి ఉన్న ప్రత్యేకతను తెలపండి.
0: 1వ రోజును ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటాము. ఎందుకంటే పూర్వము అడవి నుంచి తెచ్చిన పువ్వులను గంపల్లో ఉంచి మరుసటి రోజు వాటిని అమర్చే క్రమంలో పూల కాడలను నోటితో తుంచడము, లేదా ఆ రోజు ఉదయాన్నే లేచి పూలను సేకరించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఎంగిలి పూల బతుకమ్మను 1వ రోజు భాద్రపద అమావాస్య లేకపోతే మహాలయ అమావాస్య అని కూడా చెబుతాము. ఇంకా మన వాడుక భాషలో పిత్ర అమావాస్య అని కూడా అంటాము. ఈరోజు నువ్వులు, బియ్యపిండి, ఇంకా నూకలు మొదలైన వాటితో కలిపి చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. ముఖ్యంగా సత్తు పిండిని కూడా సమర్పిస్తాము. 2వ రోజుని అటుకుల బతుకమ్మ అని పిలుస్తాము. దీని విశిష్టత ఏంటంటే అశ్వయుధ శుద్ధ పాడ్యమి నాడు ఈ బతుకమ్మను పేరుస్తాము. ఇది అమ్మవారి సంతానోత్పత్తి మరియు సృష్టి క్రమానికి సంకేతంగా భావిస్తాం. ఈరోజు సప్పిడి, పప్పు, బెల్లము మరియు అటుకులను కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఇకపోతే 3వ రోజు దీన్ని ముద్ద పప్పు బతుకమ్మగా జరుపుకుంటాము. ఈరోజు అశ్వయుధ శుద్ధ విద్య నాడు జరుపుకుంటాము. ఇంకా అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కొలుస్తాము. ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము. 4వ రోజు వచ్చేసి నానా బియ్యం బతుకమ్మ అని పేర్కొంటాము. ఈ 4వ రోజు బతుకమ్మ తదియ నాడు వస్తుంది. ఈ రోజు జ్ఞానాన్ని ప్రసాదించే రోజు కూడా నమ్ముతాము. ఈ రోజు బెల్లము, పాలు, నానబెట్టిన బియ్యంతో ప్రసాదాన్ని తయారు చేస్తారు. 5వ రోజును అట్లా బతుకమ్మ అని అంటాము. ఇది చతుర్థి నాడు అట్ల బతుకమ్మగా పేరుస్తాము. ఇది స్త్రీల సౌందర్యానికి మరియు వైవాహిక బంధం బలపడాలని కోరుకునే రోజుగా భావిస్తాము. ఈ రోజు కూడా అమ్మవారిని ప్రార్థిస్తాము. ఇంకా ఈరోజు బియ్యపిండి, మినపప్పుతో చేసిన దోశలు కానీ లేకపోతే అట్లను కానీ నైవేద్యంగా సమర్పిస్తాము. ఇకపోతే 6వ రోజును అలిగిన బతుకమ్మ అంటాము. పంచమి నాడు జరుపుకుంటాము. పురాణాల ప్రకారం బతుకమ్మ పేర్చే క్రమంలో ఏదైనా దోషం జరిగి అమ్మవారు అలిగారని నమ్ముతాము. అందుకే దీనికి అలిగిన బతుకమ్మ అని పేరు వచ్చింది. ఈరోజు బతుకమ్మను ఆడరు, ఎటువంటి నైవేద్యాన్ని కూడా ఈరోజు సమర్పించరు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వారు చెప్పేవారు, ఈరోజు 6వ రోజు బతుకమ్మ ఆడద్దు, అమ్మవారు అలిగారు అని చెప్పేది. అంటే ఆ రోజు అలిగిన బతుకమ్మగా పెద్దలు చెప్పారు. ఇకపోతే 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఇది షష్ఠి రోజు వేపకాయ బతుకమ్మను పేరుస్తాము. అమ్మవారి కృప, కరుణ, కటాక్షాల కోసం ఈ రోజు బతుకమ్మను వేడుకుంటాము. బియ్యపిండిని వేపకాయల ఆకారంలో చిన్న చిన్న ఉండలుగా చేసి మనము నూనెలో వేయించి అమ్మవారికి సమర్పిస్తాము. అందుకని దీన్ని వేపకాయల బతుకమ్మ అని అంటారు. ఇకపోతే 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ. ఇది అశ్వయుజ సప్తమి నాడు వస్తుంది. ఇది పవిత్రతకు సంకేతం. నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి వెన్న ముద్దలుగా చేసి అమ్మవారికి సమర్పిస్తాము. ఇలా 8 రోజులు మనము బతుకమ్మను పేరుస్తాము. ఇకపోతే 9వ రోజు. ఈ 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటాము. ఇది అష్టమి నాడు వస్తుంది, అశ్వయుజ అష్టమి నాడు. దీనినే దుర్గాష్టమి అని అంటాము. ఇది పెద్ద పండుగ. ఈ రోజున పురుషులు అనేక పూలు, తంగేడు, గునుగు, బంతి వంటి రంగురంగుల పూలను భారీగా తెస్తారు. స్త్రీలు తాంబాలలో పెద్ద పెద్ద ప్లేట్లలో బతుకమ్మను పేరుస్తాము. సాయంత్రం అందరము కలిసి చెరువులు, జలాశయాల దగ్గరకు వెళ్ళి చప్పట్లు కొడుతూ, కోలాటలాడుతూ, పాటలు పాడుతూ ఎంతో సంబరంగా అమ్మవారిని, బతుకమ్మని నిమజ్జనం చేస్తాము. ఈరోజు సద్దులను చేసి అంటే శక్తి కొలది 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు సద్దులను అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. దానిలో ముఖ్యంగా పెరుగన్నము, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, పల్లీల పౌడర్, నువ్వుల పొడి, పెసరు ముద్దలు, కొబ్బరి పొడి, మలీద ముద్దలు నైవేద్యంగా పెడతారు. కానీ ఇందులో అతి ముఖ్యమైనది సత్తుపిండి. సత్తుపిండిని కూడా నైవేద్యంగా పెడతాము.
1: చాలా మంచి సమాచారాన్ని తెలియజేశారండి. 9 రోజులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, మరియు ఆ రోజులలో అమ్మవారిని ఏ రూపాలలో కొలుస్తాం, ఇంకా ఎటువంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తాము అనే విషయాలను మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజు సాయంత్రం గ్రామంలోని గుడి ముందర లేదా ఖాళీ స్థలంలో లేదంటే చెరువుకు సమీపంలో బతుకమ్మను ఆడే చోట వెంపలి చెట్టును గాని పిండి చెట్టును గాని పెట్టి గౌరమ్మను నిలిపి పూజ చేసి ఆట ప్రారంభిస్తారు. ఒకరు పాట చెప్పడం, మిగిలిన వారు పాట పాడడం చేస్తుంటారు. బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్న పాటలు

0: శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో చేయభూని తినమ్మ ఉయ్యాలో. ఒక్కేసి పువ్వేసి చెందమామ ఒక్కజాములాయే చెందమామ. ఇలా ఇంకా చాలా పాటలు పాడుతూ శుభము కలగాలని గౌరమ్మని వేడుకుంటారు మహిళలు. ఆట అయ్యాక పసుపు గౌరమ్మను తీసి చివరకు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్ళెంలో తెచ్చిన నీటితో గౌరమ్మని ఓలలాడించి ఆ గౌరమ్మని అందరు మహిళలకి వాయనంగా ఇస్తారు. తర్వాత ఇంటి నుండి తెచ్చిన ప్రసాదం సత్తుపిండి, పల్లీల పిండి, రొట్టె ముద్దలు, నువ్వుల పిండి, పప్పులతో తయారు చేసిన ముద్దలు అమ్మవారికి నైవేద్యంగా చూపించి ప్రసాదాలుగా అందరికీ పంచుతారు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పోయిరా గౌరమ్మ పోయిరా అమ్మ పోయిని అత్తింట్లో బుద్ధి కలియుండు అనే పాటతో అమ్మవారిని ఆ గౌరమ్మ తల్లిని సాగనంపుతారు. ఇప్పుడు కాశీ విశ్వేశ్వర భక్త బృందం వారు అందిస్తున్న బతుకమ్మ పాటలను విందాం.
1: బిక్కలాదేవికి ఉయ్యాలో ఇందరమ్మ కొడుకులు.

తోటం దాటి ఉయ్యాలో చెరనే వచ్చిండు ఉయ్యాలో. పట్టె మంచం మీద ఉయ్యాలో కూర్చుండబెట్టింది ఉయ్యాలో.

0: కోటు చీర ఉయ్యాలో, మామకు దోతులు ఉయ్యాలో,
1: అత్తకు పచ్చి ఉయ్యాలో, మామకు దోతులు ఉయ్యాలో,
0: నాకు తెలియదమ్మ ఉయ్యాలో, మీ మామ నడుగు ఉయ్యాలో,
1: నాకు తెలియదమ్మ ఉయ్యాలో, మీ మామ నడుగు ఉయ్యాలో,
0: కోటు కూరలేటి.

0: చిరువుయ్యాలో మమ్మంపు తరవుయ్యాలో,
1: మా నాయన చిరువుయ్యాలో మమ్మంపు తరవుయ్యాలో,
0: వస్తే వస్తే గాని ఉయ్యాలో ఏమేమి చిరువుయ్యాలో,
1: వస్తే వస్తే గాని ఉయ్యాలో ఏమేమి చిరువుయ్యాలో,
0: నాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి కన్న రైక ఉయ్యాలో,
1: నాకు నల్ల చీర ఉయ్యాలో నెమలి కన్న రైక ఉయ్యాలో,
0: పాపనికి పట్టంగి ఉయ్యాలో పాలు దాగే గిన్నె ఉయ్యాలో,

tirar a unha.

పట్టు చీర ఉయ్యాలో మామకు దోతులు ఉయ్యాలో పోతే పోతే గాని ఉయ్యాలో మళ్ళీ నడుస్తావు ఉయ్యాలో నక్కలు నాగలు ఉయ్యాలో దున్ని నా నడుస్తావు ఉయ్యాలో.

ఇటుకడైన పసుపు కుంకుమ అందించమ్మ, పచ్చనైన పదను పది కాలాలివ్వమ్మ. ఇక్కడైన పసుపు కుంకుమ అందించవమ్మ, పచ్చనైన

0: ఇలా సాగే బతుకమ్మ ఆటపాటను గమనిస్తే ఈ పండగ ప్రయోజనమేమిటో ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాల వారు కలిసి ఆడటంతో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతాయి. భారతదేశ ఔన్నత్యాన్ని, రాష్ట్ర ప్రాముఖ్యతను తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతుంది. స్త్రీల కళాత్మక మరియు సృజనాత్మకత వెల్లడవుతుంది. కుటుంబం, అనుబంధం, చారిత్రక నేపథ్యం, పౌరాణిక కథలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఈ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్లం కూడా అవుతాం. బతుకమ్మ పండగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైంది ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుండి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది. బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలు అందరూ తమకి ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. విశ్వ మానవాళికి భిన్నత్వంలోని అందాన్ని తెలిపి ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని చాటే పండుగ మన బతుకమ్మ పండుగ. కనుక మన రాష్ట్రానికి పరిమితమైన ఈ సంస్కృతిని కొనసాగించడానికి ప్రతి తెలుగు బిడ్డ జాగృతం కావాలి. ముందు తరాలకి మన ఈ ఘనమైన వారసత్వాన్ని ఆత్మీయంగా అందిద్దాం. గర్వంగా ప్రతి ఆడబిడ్డ బతుకమ్మని తలకెత్తాలి. అందమైన బతుకమ్మ పాటలు మనసారా పాడుకోవాలి. బతుకమ్మ ఆటతో బ్రతుకు బంగారం అవ్వాలి.
1: శ్రోతలు ఇంతవరకు బంగారు బతుకమ్మ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి టి సంయుక్త గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మొదలు పెడదామా?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ 2027 బ్యాచ్ ద్వారా 365 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులకు 234, మహిళా అభ్యర్థులకు 26 నావిక్ ఖాళీలను కేటాయించారు. అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 68 యాంత్రిక్ ఖాళీలను, 20 హైజినిస్ట్ ఖాళీలను, 25 ఇతర నావిక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 365 ఖాళీలు. నావిక్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10th పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. హైజినిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ITI లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత Stage 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indiancoastguard.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 21 అక్టోబర్. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో 641 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 27, పర్సనల్ అసిస్టెంట్ 206, జుడిషియల్ అసిస్టెంట్ 174, ప్రాసెస్ సర్వర్ 92, ప్యూన్ 142. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్యూన్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో కనీసం నిమిషానికి 110 పదాలు, టైపింగ్ లో నిమిషానికి 40 పదాల వేగం కలిగి ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో 100 పదాలు, టైపింగ్ లో 40 పదాల వేగం కలిగి ఉండాలి. జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూన్ 1, 2026 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్ట్ టెస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 4, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HIL వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏరోనాటికల్ విభాగం

0: విభాగంలో 2, కెమికల్ విభాగంలో 2, సివిల్ విభాగంలో 7, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 21, మెకానికల్ విభాగంలో గరిష్టంగా 78, మెటలర్జీ విభాగంలో 3, ప్రొడక్షన్ విభాగంలో 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్ లేదా ఫుల్ టైం ప్రాతిపదికన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ hallindia.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 అక్టోబర్.
1: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం సామర్థ్యాలు వ్యూహాత్మక విధానంలో మౌనికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం సామర్థ్యాలు వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and the mutual confidence come together. That is the true spirit of the Tarang Shakti. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్

0: యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈ రోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర

0: నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులలో గాలుకుంటు వ్యాధి నివారణ చర్యలు స్టేషన్ గన్పూర్ పశు వైద్యాధికారి డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు మొండయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఈరోజు స్టేషన్ గన్పూర్ మండలం ప్రాథమిక పశు వైద్య కేంద్రం మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి మౌనిక గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. పశువులలో గాలికుంటు వ్యాధి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద వారు మాట్లాడడానికి మన దగ్గరికి వచ్చారు. నమస్కారం అండి మేడం గారు.
2: నమస్కారం.
1: మేడం గారు, పశువులలో గాలికుంటు వ్యాధి గురించి మీదైన సలహాలు సూచనలు అందించండి. మరి
2: రైతు సోదరులందరికీ నమస్కారం. గాలికుంటు వ్యాధి అనేది చాలా వేగంగా వ్యాపించేటటువంటి వైరస్ ఒక జబ్బు. ఒక పశువుకు వస్తే చాలు, ఇది కొద్ది రోజుల్లోనే కొట్టంలోని పశువులన్నిటికి కూడా సోకుతుంది. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి పశువులన్నిటికి కూడా సోకవచ్చు. దీన్ని పశువులు సాధారణంగా చనిపోవు, కానీ పాలు మాత్రం పూర్తిగా తగ్గిపోతాయి. ఎద్దులు, మనకు పనిచేసే పశువులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయలేవు. చిన్న చిన్న దూడలు అయితే మాత్రం చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే గాలికుంటు వ్యాధి కోసం మనం తప్పనిసరిగా దాన్ని రాకుండా నివారణ చర్యలు చేపట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ఈరోజు మనం మాట్లాడుకోవడమే కాకుండా గాలికుంటు వ్యాధి పాడి రైతులకు ఎందుకంత ప్రాముఖ్యమైందో చెప్పండి.
2: ఎందుకంటే ఇది సూక్ష్మక్రిములు, అంటే మన కంటి కనబడనటువంటి సూక్ష్మక్రిముల వల్ల కలుగుతుంది. అదేవిధంగా పేర్లో ఉంది కదండి, గాలి అంటే గాలి ద్వారా ఒక చోట నుంచి మరొక చోటికి వ్యాప్తి చెందుతుంది. కుంటు అంటే పశువు కుంటుతుంది. సో రెండు గిట్టలు అంటే పశువులు ఏవైతే మన ఎద్దులు కానీ బర్రెలు కానీ గిట్టల సందులో మనకు లోపల పుండ్లు ఏర్పడే అది పశువు కుంటుతుంది, సరిగ్గా నడవలేదన్నట్టు. సో అదేవిధంగా గొర్రెలు మేకలు పందులకు కూడా సోకుతుంది. మనం సాధారణంగా చూస్తే కోళ్ళకి

0: గురాలకైతే రాదు. ముఖ్యంగా పెద్ద పశువులు, ఆవులు, బర్రెలు, ఎద్దులు ఏవైతే గిట్టలతో కూడి నడుస్తాయో వాటిల్లో ఎక్కువ ఉండి మనకు పాలిచ్చే పశువుల్లో ఇది సోకినటువంటి పశువులు ఏవైతే ఉంటాయో వాటికి పాల దిగుబడి తగ్గి రైతుకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఈ గాలికుంటి వ్యాధి గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: అసలు గాలికుంటి వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఏ పశువులకు వస్తుందో చెప్పండి మరి.
0: ఈ వ్యాధి ముఖ్యంగా ఆవులు, గేదెలు, ఎద్దులు, కొన్ని సందర్భాలలో గొర్రెలు, మేకలకు సంక్రమించవచ్చు. గాలి ద్వారా సంక్రమించి పశువుని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం చేస్తూ రైతును ఆర్థికంగా నష్టం చేస్తుంది.
1: ఈ వ్యాధి సోకిన ఆవులు, గేదెల్లో సాధారణంగా ఏ లక్షణాలు కనిపిస్తాయో చెప్పండి మరి.
0: మొదటగా మనం చూసినట్లయితే పశువుకు ఒక్కసారిగా తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది. ముఖ్యంగా 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది. వెంటనే పశువు 24 గంటల లోపల నీరసంగా మారుతుంది. అదేవిధంగా మేత మేయడం అనేటువంటిది మానేస్తుంది, నెమరు తగ్గిపోతుంది. మనం ముఖ్యంగా పశువుల్లో చూపించుకున్నట్లయితే పశువులను నెమరు వేసే జంతువులు అంటాం. నెమరు వేయనట్లయితే పశువు అనారోగ్యానికి గురైందని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా నోటి నుండి చొంగ కారుతుంది. నోటిలో డెక్కల మధ్యలో పుండ్లు అవడం వల్ల నోట్లోకి వచ్చినటువంటి లాలాజలం అన్నది అయితే పశువు మింగలేదు. దానివల్ల నోట్లో ఉన్నటువంటి లాలాజలం అంతా చొంగలాగా బయటికి కారుతుంది. అదేవిధంగా నోటిలో పక్కలకు మన దవడలకి, నాలుక మీద పొక్కులు వస్తాయి. అదేవిధంగా కాళ్ళ గిట్టల మధ్యలో కూడా పొక్కులు వచ్చేసి అవి పగిలి పశువుకి తీవ్రమైనటువంటి నొప్పి కలుగుతుంది. పశువు నడవలేక, మేత మేయలేక నెమరు తగ్గిపోయి మొత్తానికి నీరసించబడి నేల మీద పడేటటువంటి ప్రమాదం ఉంది.
1: నోటిలో, నాలుక మీద మరియు కాళ్ళ గిట్టల మధ్య పొక్కులు ఎలా ఉంటాయి? రైతులు వాటిని ఎలా గుర్తించాలో చెప్పండి మరి.
0: ఈ నాలుక మీదైనా, చిగుళ్ళ మీదైనా, దవడ పై భాగము, ముందు భాగం అయినా కూడా నీటితో నిండినటువంటి బుడగల్లాగా పొక్కులు వస్తాయి. ఇవి 1-2 రోజుల లోపల పగిలి ఎర్రటి పచ్చిపుండ్లలాగా మారుతాయి. ఆ నాలుక పై పొర కూడా ఊడిపోయి మనకు ఎర్రగా మారి దాని మీద పొక్కు అనేది పచ్చపుండులాగా మారిపోతుంది. దాని మీద ఈగలు వాలడం వల్ల, దాని మీద ఈగలు గుడ్లు పెట్టడం వల్ల అది పుండు పాస్త పెద్దగా అయిపోయి పశువు నోరు తెరచడానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఆలస్యం చేయకుండా మనకు వచ్చినటువంటి ఆ బుడగల లాంటి పొక్కులు పగలక ముందుకే మనం ట్రీట్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అవసరం ఉంటుంది.
1: ఈ చొంగ గారడం, జ్వరం రావడం, కుంటడం, మేత తినకపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయో చెప్పండి మరి.
0: ఇది వైరస్ ప్రభావం. గాలికుంటు వ్యాధి అనేటువంటిది వైరస్ వలన కలుగుతుంది. ఆ వైరస్ అనేటువంటిది నోటిలోకి చేరగానే పుండ్లు ఏర్పడినప్పుడు పొక్కులు మారి ఆ నీటి బుడగలు ఏవైతుందో అవి నమల్లేక, గడ్డి మనం ఇచ్చినటువంటి గడ్డి నములుతున్నప్పుడు దానికి నొప్పి ఏర్పడడం వల్ల పశువు తిన్నటువంటి ఆ మేతని నమలలేక ఇబ్బంది పడుతుంది. ఆ పుండ్ల ద్వారా వల్లనే నోట్లోకి తీసుకున్నటువంటి నీళ్లను కూడా పశువు మింగలేకపోతుంది. నోరు మూసినప్పుడు, తెరిచినప్పుడు అనే అటువంటి ఒక రకమైన శబ్దాన్ని కూడా చేస్తుంది. అది దానికి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటిది మనకు సూచన అన్నట్టు. ఈ కాళ్ళలో పుండ్లు కూడా ఎలా అంటే, మనకి పశువు మనం దాని లోపల సూదులు గుచ్చితే ఎలా ఉంటుందో అటువంటి నొప్పిని మనకు బయటకు కనబడేలాగా చేస్తుంది. ఇదంతా కూడా ముఖ్యంగా వైరస్ అనేది శరీరం అంతా పాకడం వల్ల, తీవ్రమైనటువంటి జ్వరం అనేది రావడం వల్లనే, లోపల ఉన్న రక్తనాళాలలో కూడా దానికి వైరస్ వ్యాప్తి ఎక్కువ జరగడం వల్లనే ఇదంతా కలుగుతుంది.
1: ఈ వ్యాధి వల్ల పాల దిగుబడి ఎంత తగ్గుతుంది? రైతులు ఎలాంటి ఆర్థిక నష్టం ఆర్జిస్తారో చెప్పండి మరి.
0: మామూలుగా అయితే వేరే రకమైన జబ్బులతో పోలిస్తే ఈ గాలికుంటి వ్యాధులు ఏమిటంటే 24 గంటల లోపలనే పశువు తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం వలన పాలు ఒక్కసారిగా పడిపోతాయి. కొన్ని పశువుల్లో చూసినట్లయితే ఒక రోజుకి 10 లీటర్లు ఇచ్చే పశువు ఒక రోజులనే 3 లీటర్లకు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ జబ్బు తగ్గిన తర్వాత కూడా ఏమైతుందంటే పాలు పూర్తిగా మునుపటి స్థాయికి చేరవు. పశువు అనారోగ్యం గురి అయ్యి మళ్ళీ దాని మేత నెమరు సెట్ అయిపోయి మళ్ళీ మామూలు స్థితికి చేరినప్పటికీ కూడా ఆ అనారోగ్యం వలన పాలు అనేది మళ్ళీ మామూలు స్థితికి చేరడానికి చాలా టైం పడుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆర్థిక నష్టంతో పాటు ఇప్పుడు ఎద్దులని చూసినట్లయితే ఎద్దులని మనం పనికి కడుతుంటాం కాబట్టి ఆ కాళ్ళ గిట్టలు ఏవైతే ఉందో ఆ తడి మట్టిలోనైతే ఏంటి ఆ గట్లల్లో కూడా నడవాలంటే పశువు ఇబ్బంది పడి మనకు పాల దిగుబడి ద్వారానే కాకుండా పనిచేసే పశువుల ద్వారా కూడా రైతులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ దుక్కినటువంటి దున్న నేల ఉంటుంది కదండి, దాని మీద నడిచేటప్పుడు పశువు స్లిప్ అవ్వడం, దానివల్ల కండరాల నొప్పి కలిగి ఇంకా ఎక్కువ మన జబ్బు ద్వారానే కాకుండా ఈ గాలికుంట ద్వారానే

0: కాకుండా కండరాల నొప్పితోటి కూడా పశువు అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెప్పాలంటే వైద్య ఖర్చులు కూడా అధికం, ఎందుకంటే యాంటీబయాటిక్ మందులు అనేటువంటివి వాడాల్సి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మనం ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో అది మేత తినకపోవడం వల్ల, మనం లివర్ సప్లిమెంట్స్ టానిక్స్ అవి పెట్టడం వల్ల ఆ వైద్య ఖర్చులు కూడా రైతు అదనంగా భరించాల్సి ఉంటుంది. సో మనం మొత్తంగా చూసుకున్నట్టయితే వైద్య ఖర్చులైనా దానికి చేసేటటువంటి పాల దిగుబడి తగ్గిపోవడం వలన, పశువు పనిచేయకపోవడం వల్ల అన్ని రకాలుగా మనకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది కాబట్టి జబ్బు రావడం కంటే ముందు దాన్ని రాకుండా చూసుకోవడమే మనకు చౌక అని చెప్పవచ్చు.
1: ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు, ఒక ఊరు నుంచి మరో ఊరికి ఎలా వ్యాపిస్తుందో చెప్పండి మరి.
0: ఈ జబ్బు పడినటువంటి పశువు యొక్క చొంగ ఏదైతే మనం లాలాజలం చొల్లు గారుతుంది అనుకున్నాం కదా, చొల్లు అంటాం మనం వాడుక భాషలో. ఈ చొల్లు అయినా ఆ పొక్కులు పగలడం ద్వారా వచ్చినటువంటి ఆ ద్రవాలు కానీ పేడ మూత్రము వీటన్నిటిలో కూడా మనకు వైరస్ ఉంటుంది. ఈ ఆ పశువును తాకినా వేరే పశువులకి లేదంటే నీటి తొట్లు మనం అన్నిటి కలిపి ఒకటే దగ్గర నీటి తొట్టు కానీ మేత మేసే దాన తొట్టి కానీ పెడతాము. ఒక పశువు ఇప్పుడు వ్యాధి సోకిన పశువు తినేసి వెళ్ళిన తర్వాత ఇంకో పశువు తింటుంది, దాని లాలాజలం దీనికి అంటుకోవడం. అదేవిధంగా గాలి ద్వారా, ముఖ్యంగా ఇది గాలికుంట వ్యాధి, వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా రైతుల యొక్క బట్టలు చెప్పులు వాహనాలు పాలు పితికే ఒక యంత్రాలు పశువుల సంతలు, కొంతమంది పాల దిగుబడి తగ్గిపోయిందని చెప్పేసి ట్రీట్మెంట్ పూర్తిగా చేయకుండానే తీసుకుపోయి సంతలో అమ్మేస్తారు. అలా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మనం మేత మేసేటప్పుడు ఒకటే దగ్గర చొప్ప ఉంటది, అక్కడే అన్ని పశువులు మేస్తా ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ జరిగేసి ఈ వ్యాధి అనేది ఎక్కువగా పాకే అవకాశం ఉంటుంది.
1: ఈ వ్యాధి మనుషులకు గానీ చిన్నపిల్లలకు గానీ సోకే అవకాశం ఉందా చెప్పండి మరి.
0: ఇది చాలా మంచి ప్రశ్న. ముందుగా చెప్పాలంటే పశువుల యొక్క గాలికుంటి వ్యాధి అనేది మనుషులకు సోకడం అనేది అత్యంత అరుదు. ఎక్కువగా మనకు చూస్తే కుక్కల్లో వచ్చే రేబీస్ అలాంటివి అయితే మాత్రమే ఈ లాలాజ్వరం ద్వారా కానీ లేకపోతే మనం వాటి కరవడం వల్ల అలా పశువుల నుంచి రైతులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ వ్యాధి మాత్రం పశువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం అసలు లేదు. ఈ ఫుట్ అండ్ హ్యాండ్ అండ్ ఫుట్ మౌత్ అనేది మనుషుల్లో వచ్చేది వేరే రకం వైరస్ వల్ల వస్తుంది, పశువుల్లో వచ్చేది కూడా వేరే రకం వైరస్ వల్ల వస్తుంది. రెండింటికి మనకు కనిపించే లక్షణాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా పశువులలో వచ్చే వ్యాధికి కానీ మనుషుల్లో వచ్చే వ్యాధి కానీ రెండు రకాలుగా వేరు. కాకపోతే ఇక్కడ గాలికుంటి వ్యాధి సోకినటువంటి పశువు యొక్క పాలు తీసుకున్నప్పుడు మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు వాటిని బాగా మరిగించి తీసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్పవచ్చు.
1: పశువులకు తమ పశువులకు గాలికుంటు వ్యాధి ఉందని అనుమానం వచ్చిన రైతు వెంటనే ఏం చేయాలో చెప్పండి మరి.
0: ఇక్కడ మనం మూడు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మొదటగా చెప్తే ఒక పశువుని ఏదైతే వ్యాధి సోకిందో ఆ పశువుని మిగతా పశువుల నుంచి వేరు చేయాలి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాము దీని యొక్క సొల్లు అంటుకోవడం ద్వారా ఇంకో దానికి పాకొచ్చు, అంటురోగం లాగా గాలి ద్వారా. కాబట్టి ముఖ్యంగా మొదటి పని మనం వ్యాధి సోకిన పశువుని వేరే పశువుల నుంచి వేరు చేయాలి. రెండవది దానికి ఇమ్మీడియేట్ గా పశు వైద్యశాలని సంప్రదించేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనేటువంటి చేయొద్దు, ఎందుకంటే పాల దిగుబడి తగ్గి 24 గంటల లోపల పశువు పూర్తిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో పని ఏంటంటే ఆ పశువుని వేరే పశువులతో పాటు ఊళ్ళో సామూహికంగా సంతలు కానీ లేకపోతే వేరే దగ్గర మేత మేయడానికి పంపుతాం కదా, అలా పంపడం కానీ లేకపోతే చెరువుల దగ్గరికి తీసుకెళ్లి నీళ్లు తాపియడానికి కానీ అలాంటి ఎక్కడైతే గుమి కూడి ఇంకో పశువులకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఇటువంటి చేయకుండా చేయాలి. అంటే మొత్తంగా మూడు, ఒకటి వేరు చేయాలి, రెండోది ఇంకో దానికి అంటుకోకుండా చూడాలి, మూడోది 24 గంటల లోపలనే మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.
1: ఈ జబ్బు పడినటువంటి పశువులను ఎలా వేరు చేయాలి, ఇతర పశువులకు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మరి.
0: వీలైతే ఈ వ్యాధి సోకినటువంటి పశువులను ముందుగా వేరైతే వేరే షెడ్లో కట్టేసుకోవాలి. దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో మనం ఆరోగ్యంగా ఉన్న పశువులకి వ్యాధి సోకిన పశువులకి 10 మీటర్ల దూరం వచ్చేటట్టు చూసుకుని వేరే షెడ్లో కట్టేయాలి. నీడ పట్టున ఉంచాలి పశువులని, ఎందుకంటే అనారోగ్యం కురై తీవ్రమైన స్ట్రెస్ ఇబ్బందిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి నీడ పట్టున ఉంచాలి. ఇంకో రకంగా చెప్పాలంటే పశువుకు వేరే ఒక నీటి బకెట్ని కానీ మేత తొట్లని కానీ వేరే దానికి వేరే సపరేట్గా పెట్టేసి పెట్టాలి. మనం ఎవరైతే రైతు దానికి ట్రీట్మెంట్ చేయడం దానికి సపరేట్ చేస్తూ ఉంటారో ఆ రైతు కూడా ఆరోగ్యంగా ఉన్న పశువులకు సోకనీయకుండా ఆ పశువుకి దగ్గరికి వెళ్ళి రాగానే చేతులు కాళ్ళు కడుక్కోవడము, వేరే పశువులను ముట్టుకోవడమే ముందు, ఇంకా వేరే బయట వ్యక్తులను, ఇంకా వేరే పక్కనే రైతు కూడా పశువులు ఉండి ఉండొచ్చు, ఆ రైతు వచ్చినప్పుడు కూడా లోపలికి రానిచ్చుకోకుండా ముందే జాగ్రత్తలు. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ

0: పశువులని మనం కాపాడుకోవాలి కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకుని మొత్తానికి వ్యాధి సోకిన పశువుకి అంత దూరంగా ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
1: మేడం గారు, చివరిగా గాలికుంటు టీకా ఎందుకు వేయాలి? ప్రభుత్వ కార్యక్రమంలో టీకాలు ఎప్పుడు వేస్తారో చెప్పండి. మరి
0: అది సోకిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే సోకక ముందుకే మనం నివారించుకోవడమే ఉత్తమం. మామూలుగా మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రము ప్రతి 6 నెలలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ NADCP నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఈ వ్యాక్సిన్ అనేది ఉంచుతుంది. ఆ సంవత్సరానికి 2 సార్లు ఈ వ్యాక్సిన్ రాకముందుకే టీకాలు వేయించుకున్నట్లయితే పశువులను ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు.
1: సమీప పశు వైద్యాధికారిని ఎప్పుడు సంప్రదించాలి, ఎలా సంప్రదించాలో చెప్పండి. మరి
0: మామూలుగా లక్షణాలు కనిపించినటువంటి మొదటి రోజే పశువైద్యుల్ని సంప్రదించాలి. మీ యొక్క గ్రామానికి సమీపంలోని పశువైద్య కేంద్రం లేదా పశువైద్యశాలకి వెళ్ళండి. గ్రామంలోని గోపాలమిత్రులకు లేదా పశువైద్య సిబ్బంది ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పినా చాలు, మొదటగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం నడిపేటటువంటి సంచార పశువైద్య కేంద్రాలు 1962 నెంబర్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసినా కూడా మీకు ఇంటి వద్దకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. సో 1962 నెంబర్ కు సంచార పశువైద్య సేవల కోసం కూడా ఫోన్ చేయవచ్చు రైతులు. మీరు ముందుగా ఈ యొక్క వ్యాధిని ఊరంతా వ్యాపించకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
1: పశువులు ఆరోగ్యంగా కనిపించినప్పుడు కూడా టీకా వేయించాలా వద్దా?
0: తప్పకుండా చేయించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మా పశువులకు జబ్బు లేదు కదా టీకాలు ఎందుకు వేయించడం అనుకుంటారు. కానీ టీకాలు అంటేనే జబ్బు రాకముందు వేసుకునేటువంటి ఒక కవచం లాంటివి. జబ్బు వచ్చిన తర్వాత వేస్తే ఉపయోగం అనేది ఉండదు. అప్పటికే పశువు అనారోగ్యంలో ఉంటుంది కాబట్టి మనం వేసేటటువంటి టీకా అనేది పనిచేసే అవకాశం లేదు. టీకా అనేది ముందుగా వేసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనకి ఈ వ్యాధిలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. అందుకే మనం గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరానికి 2 సార్లు వ్యాక్సిన్ చేస్తుంటాము. అవి కోలుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే ముందు జాగ్రత్తగా నివారణగా టీకాలు వేయించుకోవడమే ఉత్తమం.
1: ఈ జబ్బు పడిన పశువులకు ఇంట్లో ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి, వైద్యులు ఏ చికిత్స చేయాలో చెప్పండి.
0: ఈ యొక్క వైరస్ ను చంపేటటువంటి ప్రత్యేకమైన మందు అయితే లేదు. ఇది వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కావున పశువుకు తనంతట తాను కోలుకునే వరకు మనం సంరక్షణ చేయడం అనేటువంటిది అవసరం. పశువుకు మంచిగా శుభ్రమైనటువంటి తాగునీరు ఎప్పటికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా పశువు నోట్లో పుండ్లు అవుతాయి కాబట్టి నమలడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి జావ, తవుడు, గంజి, లేత పచ్చిగడ్డి లేకపోతే మేత ఏదైతే ఉంటుందో దాన్ని అందించాలి. నోట్లో పట్టికతోటి నీళ్లలో కలిపేసి నోట్లో పుండ్లకు లేకపోతే బోరోగ్లిజరిన్ ఆయింట్మెంట్ దొరుకుతుంది, దాన్ని కూడా అప్లై చేయొచ్చు. అదేవిధంగా కాళ్ళలో ఏర్పడినటువంటి గిట్టలో ఏర్పడినటువంటి పుండ్లను పొటాషియం పరమాంగనేట్ ద్రావణంతో, అది క్రిమి సంహారక మందులు, దాంతో కడిగితే గిట్టలు కూడా తొందరగా కోలుకునే ప్రమాదం తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ పొటాషియం పరమాంగనేట్ తో కడగడం వల్ల ఏంటంటే ఈగలు అనేటువంటి వాళ్ళవు, సో పుండ్లు అనేవి ఇంకెక్కువ కాకుండా ఉంటుంది. అదేవిధంగా జ్వరం అనేది తీవ్రంగా 104 డిగ్రీల నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని తగ్గించడానికి జ్వరం తగ్గించే మందులు యాంటీపైరెటిక్స్, అదేవిధంగా యాంటీబయాటిక్స్, పశువు మేత మేయడం తగ్గిస్తుంది కాబట్టి బలం కోసం మల్టీవిటమిన్ ఇంజెక్షన్లు వేయాలి.
1: మేడం గారు చాలా బాగుందండి. గాలికుంటు వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశం మీద చాలా చక్కగా చెప్పారు. మీదైన సలహాలు సూచనలు జిల్లాలో ఉన్నటువంటి పశు యజమానులు, పశు పోషకులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు శ్రోతలు పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు స్టేషన్ గన్పూర్ పశువైద్యాధికారి డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: आजकल तो काफी खुश नजर आ रहे हो.
4: क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है. इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है.
3: जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं
4: और आपकी आमदनी में इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-1801551 पर कॉल करें और लॉग ऑन करें किसान.gov.in और

0: kshrma.gov.in.
1: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు మొండయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు.
7: గ్రామీణ ప్రాంతాల్లో ఈ చలికాలం సీజన్లో గొర్రెలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల పోషణ అనే దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ముండయ్య గారు. ముండయ్య గారు, ప్రస్తుతానికి మీరు గొర్రెలను ఎలా పెంచుతున్నారు, ఎప్పటి నుంచి ఎలా పెంచుతున్నారు అనే దాని మీద చెప్పండి. మరి
8: ఇది 30-40 ఏళ్ళు అవుతుంది మేము ఇప్పుడు కాయబట్టి, అంతే అన్న. ఇప్పటికానికి గదే కంఫర్ట్లు తీసుకొచ్చుకుంటాను, మందులు పెట్టుకుంటాను, మళ్ళీ షాపులు రాసి కొంత పోతాను, అది ఒకటి పెట్టుకుంటాను. పోయినా కానీ కొన్ని ఆలోచన సత్త అనేది సత్య ఏంది సార్ అంటే మరి నేనేం చేయాలని ఆయన అంటే గొర్రె రాకుతుంది.
7: మీరు గొర్రె పిల్లలను తెచ్చుకుంటారా లేకపోతే మీ మందల్లే పిల్లలు ఉంటాయా, ఎట్లా చేస్తారు?
8: అల్లే గొర్రెతోటే పిల్లలు పుడతాయి, ఒకటి తత్తది, ఒకటి బత్తది, ఒకటి పెరుగుతుంది. ఇవన్నీ పవర్షల ఇవన్నీ ఆలోచనల ఉపాధి కాలు ఉంచుకుంటాం అనుకో, ఓ 100 ఉంచుకుంటాం అనుకో, ఓ 50 నగల కూషి అయితే అనుకో, 10 నగలు 10 నగలు ఒక పెంపు అయితే అనుకో, గల్లది గల్లనే కొనుడు కొనుడు లేదు, మళ్ళీ తెచ్చుకుని లేదు, గల్లది గల్లనే సంబంధించుకుంటా బత్తాను.
7: ఇప్పుడు ఎన్ని నగలు ఉన్నాయి మీకు?
8: 60-70 నగలు ఉండవచ్చు.
7: 60-70 ఒక నగ అంటే ఎన్ని గుర్రెలు?
8: గురి ఒక గంటకి 60 నగలు అన్నట్టు, ఒకనికి 100, ఒకనికి 200, ఒకరికి 300 ఇచ్చినే గుర్రు ఉండు.
7: సరే, మీరు 30-40 సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకం చేస్తారు కదా, ఈ గొర్రెల పెంపకంలో ఎలాంటి గొర్రెలు మనకు తొందరగా ఉత్పత్తి అయితే ఎలాంటి గొర్రెల మాంసం బాగుంటుంది? మరి
8: ఈ గొర్రె అంటే మన నల్ల గొర్రె మాంసం మంచిది, కానీ ఇది తెల్ల గొర్రె మాంసం కొద్దిగా విషయం మనకు సమస్య లేదు. కొత్త గొర్రె కొనుక్కొని తెల్ల గొర్రె ఎర్ర గొర్రె గాక అవుతుంది.
7: అంటే ఇప్పుడు ఈ గొర్రెలకు ఎలాంటి రోగాలు ఏం వస్తాయి మరి ఇప్పుడు సీజన్ లో?
8: ఈ దగ్గు రోగం ఒకటి, ఒకటి సొలుగు రోగం ఒకటి, గట్టినే తాపక రోగం వస్తుంది. పొయ్యేది పోతేనే ఉంటుంది, దక్కేది దక్కుతూనే ఉంటుంది.
7: అంటే గతంలో చిటుకు రోగం అని వచ్చేది గొర్రెలకు?
8: అది వేయింది చిటుకు రోగం.
7: ఎట్లా అంటే చిటుకు రోగం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది?
8: టప్పటప్పటప్పటప్పటప్పటప్పటప్పటప్పటప్పటప్ప 4-5
7: వచ్చేది. మందల
8: మందల ఒక కారి దాకా చచ్చేది. చచ్చే ఒకనాడు 5-6 గంటలు చచ్చి, 10 గంటలు చచ్చేది
7: ఒకరోజు.
8: ఒకరోజు టక్క టక్క ఎగిరిపోయేది, అవి పడ్డలట్టడి దుడ ఎగిరిపోయేది. అప్పుడు అయితే గడ్డి పడేది, వాన గడ్డి, గడ్డి పడ్డ ముందుగానే వల్లిపోయేది ఆ గడ్డి. ఆ వల్లి గడిపోయేటలకి ఏం చేసేది, చొప్ప చప్ప తినేది, టక్కటక్క ఎగిరిపోయేది. ఈ గొర్రె తీసేది, ఇంకోటి వచ్చేది, ఇంకో గొర్రె తీసేది, ఇంకో గొర్రె వచ్చేది. ఆ చిటుకు రోగం ఇప్పుడు 4-5 ఏళ్ళు 7-8 ఏళ్ళు.
7: ఆ చిటుకు రోగం అనేది ఏ సీజన్ లో వస్తుంది, ఏ నెలలో వస్తుంది? అది
8: ఆరిద్రం ఎప్పుడు వస్తుంది. అది
7: ఆరిద్ర అంటే ఇప్పుడు జూన్ జూలై మాసంలో అంటే కొత్తగా వర్షాలు పడతాయి, అంతేనా?
8: కొంచెం బందాయి మళ్ళా సుమి చేసినప్పుడు వాన, అప్పుడు సచ్చేది. ఆ చిటుకు రోగం పోయింది, ఇక
7: పోయింది.
8: ఇక మళ్ళీ ఇది సులుగు రోగం ఒకటి, సొలు రోగం ఒకటి, వణుకు రోగం ఒకటి, గిజ్జెత్తాయి. ఇల్లిగడ్డో ఉల్లిగడ్డో ఇది దంచి పెట్టుకుంటే అప్పుడు బతికేది.
7: ఇప్పుడు సొల్లు రోగం వచ్చినప్పుడు మరి గొర్రె ఎట్లా ఏం చేస్తుంది, ఎట్లా ప్రవర్తిస్తుంది అది గొర్రె?
8: దాన్ని కొద్దిగా మనం సొల్లు రోగం సైన్ చేసినప్పుడే దాన్ని సదురుకొని సూదో గోలో ఎత్తనో సరిపోంటది. 2-3 రోజులు సరిపోయింది అంటే ఇక అది బతుకది, కుడుతుంది, బాగా సొల్లుతుంది.
9: అది నిద్రపోకం ముందే సూది గోలు ఎత్తే తక్కువ అయ్యేది. ఇక మళ్ళా 2 రోజులు నిద్రపోయింది అనుకో, అది ఇక ఎన్ని సూదులు వేసినా గోలు వేసినా కానీ చక్క సొల్లు బాగా ఆడుతుంది, అది బతకది.
7: ఇప్పుడు గొర్రెలకు కూడా ఆ మధ్య కాలంలో తల్లి ఏమవుతుంది అంటారు, అంటే అమ్మ తల్లి అంటారు. ఈ అమ్మ తల్లి అయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రవర్తిస్తుంది గొర్రె? మరి
8: ఆ కొద్దిగా మనం సురువు అయినప్పుడు ఏ గొర్రెకి తెలుస్తుంది అన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు అది కొద్దిగా గొర్రె చూపెడుతుంది. సూపర్ దీనికి ఏంటని మనం ఆలోచన చేసుకుంటే

అది బుగ్గలు వెలిగైతే తల్లి. అప్పుడు ఏం చేయాలంటే ఈ సూదుడు మందులు లేవు అప్పుడు, దాని సునని గీకి పాలల్లో గీకి ఒక డబ్బాలో పట్టుకొని దీని చెవుని గీకి దాన్ని దీనికి

0: పోయినప్పుడు తల్లి సొనదీసి పెట్టేది. కానీ ఇప్పుడు అట్లాంటి పద్ధతి లేదు కదా, డాక్టర్లు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది.
1: ఇప్పుడే ఇదే మంది అని చెప్తాడు, అది చూసా డాక్టర్ అత్తాని విషయం అంతా. మనం ఇప్పుడు అప్పుడు చేసిన విధం అలా ఇప్పుడు వీళ్ళు ఎత్తేస్తే అదే విధం అవుతాయి.
0: తల్లి తేలినప్పుడు ఎట్లా దాని ఎట్లా గొర్రెకు ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, నోటికి వస్తుందా లేకపోతే?
1: నోటికి కాదు, కాళ్ళకు.
0: ఎట్లా వస్తుంది?
1: మనకు ఇటు మూసిపోన్నా ఈ పక్కల పోన్నా సంకాళ్ళ సంకొరుపులో బుగ్గలు అవుతాయి, అప్పుడు తల్లి అనుకోవాలి. దాన్ని సుళ్ళు గిల్లు ఏముండదు, అది తల్లి అనేది బుగ్గలు వస్తాయి. మన పెయి మనిషికి ఎట్లా అవతారం తెలుస్తుంది, గట్టినే తేలితాయి. దాన్ని కొద్దిగా అప్పుడు ఆలోచించుకుంటే తక్కువ పోయి మనం చదువుకొని వేసుకుంటున్నాం దక్కుతాయి, లేకపోతే బాగా జ్వరం అయితే ఓడుతుంది.
0: అంటే ఇప్పుడు ఈ తల్లి అనేది ఎందుకు వస్తుంది మరి, అంటే గొర్రె శుభ్రం లేకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే అది ఏమన్నా
1: రాజ్యం మీద ఒక జక్తు జక్తి వినా చదవి
0: అంతే. అంటే అది ఒక వైరస్, అది కూడా ఒక వైరస్,
1: అది ఒక రోగమే.
0: ఇప్పుడు మీ గొర్రెలకు ఏమన్నా జబ్బులు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మీ గొర్రెలకు ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు కానీ మీరు ఎవరి దగ్గరికి పోతారు? మరి
1: గొడ్డ డాక్టర్ని పడుకుని ఎట్టనే దీనికి రోగం వచ్చింది, కాలు కుడుతుంది, గిది ఒళ్ళు కుడుతుంది అని గీ అని చెప్పుకుంటాం. ఇక దీనికి గీ సూర్య వేయాలి కదా అని గాసు వేయాలంటే రాసిచ్చింది పోయి దాఖానలో పోయి తెచ్చుకుంటాం.
0: అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా కూడా సూదులు ఇస్తారు కదా, మందులు ఇస్తారు వాటికి.
1: అయితే వీటితో పని చేస్తే మళ్ళీ కొత్త కొంచెం పోయి మేము తెచ్చుకున్నాం షాపులలో, ఈ మందు మంచిది, గా మందు మంచిది, ఈ డబ్బు కాసి మళ్ళీ ఆ డబ్బు పెడతాం, ఆ డబ్బు పెట్టి ఈ డబ్బు పెట్టి గిట్నే డబ్బులు తెచ్చుకుని పెట్టుకుంటాను షాపులలో.
0: ఈ గొర్రెలను ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు గొర్రెలకు?
2: పెదరో అంటే పురుగు కొడతాయి, పురుగు కొట్టిందంటే రాకముందే వేపించుకుంటాను, పని చేస్తాయి. ఇక వచ్చినాక వేపితే పని చేయి,
0: పని చేయదు.
2: రాకముందు వేపించుకొని మనం సూదులో గీదులో తెచ్చుకొని వేసుకుంటాం, మంచి పని చేస్తాయి. మనం వచ్చినాక చేస్తే అవి పని చేయి, మనం తెచ్చుడు సుత మందులు వేస్ట్.
0: ముండే గారు, అంటే మీరు ఒక 20 సంవత్సరాల ముందు అప్పుడు గొర్రెలకు కానీ మేకలకు కానీ ఏమన్నా జబ్బులు వచ్చినప్పుడు కానీ, ఏమైనా రోగాలు వచ్చినప్పుడు కానీ డాక్టర్లు లేకుండా కూడా మన గొర్రెల కాపర్లే ఇంజక్షన్లు ఇచ్చేది ఒకప్పుడు, అట్లా మీరు ఎప్పుడన్నా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏ రకమైన జబ్బులకు ఇచ్చుకునేది మీరు?
1: ఈ గిరేకి మనం ఇట్నే రోగం వచ్చిందంటే ఈ జబ్బులకు ఆ జబ్బులకు చూలు చేసుకునేది చేసుకునేది
0: మీరు వేసేది.
1: ఏయంగా దక్కేసి దక్కేది, పోయేసి పోయేది. అమ్ముకున్నామంటే పెద్ద రోగం అంటే జల్ది అమ్ముకుంటే గుప్పు గుప్ప అమ్ముకునేది, ఏగా ఉండేది, పోయేది పోతుంది, ఉండేది ఉంటుంది. అయింది అయింది పోయింది పోయింది అని ఏ సంబంధు చేసుడు గోలీలు వేసుడు ఉంటే
0: ధైర్యం చేయాలి.
1: కొన్ని దక్కేది, ఆ దక్కిలో మళ్ళీ 100 200 మళ్ళీ అయ్యేది,
0: మళ్ళీ
1: పోతున్నావు అదురు కమ్ముకుంటున్నావు, అది అటు అయిపోయేది. ఇప్పుడు కట్టేసి అట్లా
0: ఒక గొర్రెల మందల మనం ఎన్ని పొట్టేళ్ళు పెంచుకుంటే మనకు గొర్రె మంద ఎక్కువ మనకు అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి?
1: అవి మంచిగా ఉండాలి.
0: అది ఎట్లా ఎట్లుండాలి?
1: ఈ ఆడి గొర్రె మంచిగా ఉంటే నువ్వు 5 పొడేళ్ళు ఉంచుకున్నా నయ్యనే, కానీ అన్నం చేసేలేకపోతే ఇల్లు ఎంత సంపాదించి అన్నే ఉన్నది. ఇప్పుడు 100 గొర్రెలు అనుకో, 2 పొడేళ్ళు ఆయువన్న ఉంచుకుంటే చాలు.
0: 100 గొర్రెల
1: 2 పొడేళ్ళు ఉంచుకుంటే చాలు, మంచి ఆయువన్న పొడేళ్ళు, మంచి పొడేళ్ళ 2 ఉంచుకుంటే చాలు.
0: ఇప్పుడు ఆ పొడేళ్ళను ఎన్ని సంవత్సరాలకు ఒకటి మార్చుకోవాలి? ఎందుకంటే ఈ ఆడగొర్రెలకు కూడా ఏమన్నా జబ్బులు ఉన్నప్పుడు కానీ ఏమన్నా రోగాలు ఉన్నప్పుడు
1: ఆ సంఖ్య చెప్తున్నారు. ఇప్పుడు 4-5 ఏళ్ళు ఒక పొడేలు ఉంచేది, దానికి ఈడ్స్ రోగం వస్తుంది, క్యాన్సర్ రోగం వస్తుంది.
0: గొర్రె కూడా
1: పొడేలు ఇస్తాంలా, ఆ పిల్లలు లాలు ఉంటాయి ఇట్లా, ఈ జబ్బు దానికి తల్లి ఆ పిల్లలు మంచిగా పెంచకుండా పడుతుంది. 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి పొడేలు. దాని పవర్ అనేది 3 ఏళ్ళే పని చేస్తుంది, అది 3 ఏళ్ళకి ఎక్కువ ఉంచదు. దాన్ని తీసేలా మళ్ళీ పిల్లలు ఉంచుకోవాలి,
0: అంటే దానికి పుట్టిన పిల్లలనే మళ్ళీ
1: ఓటి అండ నెలనే ఓటి పోదాన్ని ఆ ఎదిగిన దాన్ని మళ్ళీ ఉంచుకోవాలి మంచి పొడేలు. ఎందుకంటే అది 3 ఏళ్ళు అయినాక మళ్ళీ దాని పౌరు తిరుగుతుంది, దాన్ని తీసేయాలి.
0: అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎన్ని గొర్రెలతో మొదలు పెట్టింది గొర్రెలను కాయడం?
1: 10, 20, 30 నగలతోటి పెంపైనాయి, ఇక వాటితో బతుకుంటా వచ్చినాం.
0: ఇప్పటి వరకు కూడా
1: ఇప్పటి వరకు గట్టిన వస్తాను.
0: 30-40 సంవత్సరాల నుంచి గొర్రెలు ఒక 10 గొర్రెలతో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు గొర్రెలు పెంచుకుంటూనే వస్తాను. ఎప్పుడైనా పూర్తిగా అసలే గొర్రె లేదు ముండేయకు అనే పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడదా?
1: రాలే కానీ పోయేది పోతానే, పోయిన కాడ 20, 30, 50 పోతానే గట్టినాయి. పోతామని ధైర్యం ఉంచుకున్న ఉంటాను. ఈ జబ్బును అదులు పడ్డాం అనుకో, ఏంటంటే కైచకింది వేసి
0: లేనట్టే. ఆ తర్వాత అట్లాంటి రోజులు ఎప్పుడైనా వచ్చినాయి ముండే కుమారి?
1: ఇంతవరకు అయితే పేడ పెళ్లి వీళ్ళు జరగలేదు, ఊళ్ళో పక్కల పొన పోయినాయి, కానీ ఇదంతా ఈ కథ అయితే జరగలేదు.
0: మీ జీవితంలో కూడా ఇప్పుడు జరగలేదు?
1: ఈ సందర్భం జరగలేదు, మా అన్న వరకు అయితే జరగలే. అంటే పల్లెపంట ఇట్టిన పెద్ద రోగం అని అష్టాలకు అవుట్ పడి ఊళ్ళో మొత్తం మంద తీసేసిందంటే అరే వాణి తగిలింది రోగం నాకు తగిలింది తీసేసిందని తీసేసుకుంటే ఏం జరగలేదు. పెద్ద రోగం వచ్చింది కచ్చలకి చేసిన చెల్లి ముఖ గొర్రె లేకుండా మీద అవాటని చెప్తానంట లోకం.
0: గ్రామానికి కానీ ప్రతి మండలానికి కానీ డాక్టర్లు కూడా వస్తారు.

0: డాక్టర్లు వచ్చినప్పుడు డాక్టర్లు మీరు చెప్పుకుంటారా అయ్యా గిట్ట సంగతి గిట్ట ఉన్నది, ఈ మందకు గిట్ల ఉన్నది అని చెప్పి చెప్పుకునే సందర్భాలు ఉంటాయా?
1: చెప్పుకుంటాం, చెప్పుకుంటే ఆయన తిరుమని చెప్తాడు, ఈయన తిరుమని చెప్తాడు, గట్టినాయి. ఇక కాదంటే ఆయన అడగక ఈయన కడక తెచ్చుకుంటే షాప్లోకి పోయి మేము తెచ్చుకుని మందు వేసుకుంటాను.
0: తీసుకుంటారు
1: మేము సూదులు మందులు మా దగ్గర ఉంది.
0: ముండయ్య గారు, మీరు ఒక విలువైన సమయాన్ని వరంగల్ జిల్లాలో ఎలా గొర్రెలు పెంచుకోవాలనే దాని మీద గొర్రెల పెంపకందారులకు మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి గొర్రెలు ఆర్థికంగా ఎదుగుతారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం.
2: శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, వరంగల్ నీటిలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ ఇల్లందుల రవికుమార్.

వరంగల్ విద్యా కుసుమాల కాంతిరేఖ. ఎన్ఐటి వరంగల్ తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్ఐటి వరంగల్ ప్రాంగణంలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఎంఎస్ఎస్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు విచ్చేశారు. జాతీయ గేయంతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలగా మొదలై జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిన ఎన్ఐటి వరంగల్ ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఘన చరిత్ర కలిగిన జాతీయ స్థాయి సంస్థ ఎన్ఐటి వరంగల్ యొక్క సంస్థాన గీతాన్ని ఆలపించారు.

0: strengthening the country's defense self-reliance. His contributions has been recognized with several honors, including the prestigious Padma Shri Award. In recognition of a life devoted to scientific excellence, innovation, and national service, NIT Warangal confers upon him the Lifetime Achievement Award 2026. Thank you very much. I now request Dr. Chandramouli Garu to please come on to the dais and accept the award.
1: అవార్డులను ప్రదానం చేసిన అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్&డి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ ద రోల్ ఆఫ్ అకాడెమియా అన్న అంశంపై వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు.
2: వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ అప్ టు 50 crores వీ గివ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ త్రూ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ దట్ టైప్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ టు ద డిఆర్డిఓ. So if we look at the futuristic innovation, I'll just spend another 10 to 15 minutes saying that these are the, whatever I talk, these are the system we have already developed. But that is not going to be sufficient because the future war is going to be a different war. And I just put near about 11 topics, advanced topics, starting from the AI to quantum computing, and to the material science and components, and similarly also additive manufacturing and swarm drone. So all the topics are becoming the main topic of our research. And if you look, the present futuristic and innovative weapon system, it is not going to be the soldier is going to carry the go to the field. It is now the electronic soldier, that is our robotics, and all these things are going to be changing. So you will find that this is going to be dominate. I think people have already started this type of work. So this is one, robotics and the electronic soldier is going to be one part. Second one is going to be the hypersonic missiles. The presently whatever missile systems being developed, that is being 2 to 3 Mach, but you require a hypersonic more than 5 Mach type of capacity, where the radar detection is not going to be possible, and where the you will find that the engagement of the ballistic missile is also going to be difficult. So these are the new weapon systems is under development in our place. BrahMos is also closer to that hypersonic, but it is not a hypersonic, it is a closer to that values. Similarly, we have also developing laser weapon system, and they are becoming the invisible weapon system. So where you do not require to make a propellant, and you do not require to make a warhead.
1: అనంతరం జ్యూరీ ఎంపిక చేసిన యంగ్ ఆలుమ్నస్ అచీవర్స్ 2026 అభ్యర్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
3: ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు రీడ్ ద సైటేషన్ ఆఫ్ 2 యంగ్ ఆలుమ్నస్ అచీవర్ అవార్డ్ ఇస్ ద ఫస్ట్ వన్ శ్రీ కొత్తమాసు భాస్కర్ విజయ్ రామ్ కుమార్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2012 బ్యాచ్ ఎన్ఐటి వరంగల్. ఈజ్ ఎ చీఫ్ మేనేజర్ ఎట్ గ్రిడ్ ఇండియా. ద సెకండ్ అవార్డ్ ఈస్ మిస్ శ్వేతా మహాదేవప్ప. She will be receiving the award in absentia. Ms. Shweta Mahadevappa earned her M.Tech in Materials and System Engineering Design from NIT Warangal in 2016.
1: ఆ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచి జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పిఆర్ మోహన్ అవార్డులను డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్ కుమార్ గారు అందజేశారు.
4: Haubijam Kennedy Singh, M.Tech Geotechnical Engineering. The two other award winners could not make it to the event. I will announce their names. Ms. Siddhi Barpute, B.Tech Chemical Engineering. Mr. Priyanshu Kumar Singh, B.Tech Civil Engineering.
1: A అనంతరం పూర్వ విద్యార్థుల గురించి, వారి సేవలు, అవార్డులు, పురోగతి గురించి తెలియజేసే ఆలుమ్నై న్యూస్ లెటర్ను

0: ఆవిష్కరించారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా మరియు వెల్ఫేర్ బెనవలెంట్ కమిటీ WBC కలిసి వారు అందిస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 2014 ప్రారంభించబడ్డ ఈ కమిటీ కష్టాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన సేవా కార్యక్రమాలైన అత్యవసరమైన వైద్య సహాయం, విద్యా సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఈ వీడియో కొనసాగింది. ఈ వీడియోలో NIT వరంగల్ కుటుంబం తమ పూర్వ విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమ మరియు బాధ్యత మనిషికి కష్టకాలంలో తోడుగా నిలిచే గొప్ప మానవత్వాన్ని ప్రతిబింబించింది.
1: The Welfare and Benevolent Committee was founded in 2014 by Mr. Rajaram Swami and Mr. Sanjay Janbade.
2: To alumni who firmly believed that it was family's responsibility did not end at their graduation itself.
3: Our vision was simple. No alumnus and no alumnus family should ever face a crisis alone. Not if we could help it.
4: Since 2020, WBC has disbursed over 1.65 crore rupees to the alumni families who are in crisis, to the bereaved students who need financial support for paying their fees.
5: Emergency relief, students' fee aid, medical intervention networks, verified, transparent and structured. The WBC has become the quiet backbone of NITW family's care for its own.
0: అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా అధ్యక్షులు శ్రీ జి అశోక్ దయాల్ గారు మాట్లాడుతూ, తాము చదువుకుని పట్టభద్రులైన ఈ సంస్థ యొక్క సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని సదుద్దేశంతో నిట్వా వారు 17 సీటర్ల ఈవీ వాహనాన్ని నిట్ వరంగల్ కు సమకూర్చారు. సుస్థిర పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యానికై దీన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.
6: We have been slightly late in doing it, but the intention is always there to give back to the college. So be assured that our heart is in the right place for our alma mater. We will, might be slow, we might take the time, our process might be not the perfect, but we will reach there, sir. So please be assured. If I can just speak something about what as NITWA we have done for our alma mater. Then the EV, everybody has seen. And for EV, sir, I would like to congratulate the EV team led by Mr. Murli, our dynamic general secretary of NITWA. But there were other people. Mr. Vijayan was there. Dr. Nagashinwaslu is there. Dr. Nagashinwaslu, sir, he brought in his technical expertise of electric vehicles and batteries, and his technical suggestion was very good. Then there was Dr. Shriram from Vijayawada. Then there was Mr. Rajesh Srinivas from Middle East chapter. So all of us came together, and Murli was coordinating. Rahul Reddy was there. So his partner Rahul, they are one of the first startup of EV scooters, right? Electric bicycles. So I would request that people come and help him out also. They are in the next stage of growth. So thank you. And so EV was one of the projects which happened. We brought in technical expertise, we got negotiating skills, we brought in commercial skills, and we were able to, and the thing got realized. And I think Murli was pushing all of us that, okay, do the thing on time so that we can give it on today. So God has been kind, and we were able to give.
7: May I now request the esteemed delegation to kindly come outside ALC for the ceremonial launch of the 17-seater electric bus vehicle, marking an important step towards sustainable and eco-friendly transportation.
0: చివరిగా అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ నిట్ వరంగల్ పి శ్రీహరిరావు గారి వందన సమర్పణతో NIT వరంగల్ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ముగిసింది.
8: ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు థ్యాంక్ అవర్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ డాక్టర్ జగన్నాథ్ నాయక్, డైరెక్టర్ జనరల్ మిసైల్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ DRDO, అండ్ వి ఆర్ ఈక్వల్లీ ఆనర్డ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ పద్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గారు అండ్ ఆల్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ అవార్డీస్ in the leadership of our visionary director, Professor Bijjadar Subhadeji. Under your stewardship, the campus has blossomed into the cleanest and the greenest sanctuary of learning,

0: అండ్ హ్యాస్ రైజన్ టు స్టాండ్ అమాంగ్ ది ఫోర్ మోస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రొఫెసర్ రతీష్ కుమార్ సార్, ద డిప్యూటీ డైరెక్టర్, యువర్స్ హ్యాండ్ హ్యాస్ బీన్ దట్ హ్యాండ్ కామ్, టైర్లెస్ అండ్ అన్వేవరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టర్నింగ్ ది బ్లూ ప్రింట్స్ ఇన్ టు ది మైల్ స్టోన్స్. థ్యాంక్ యూ సార్. ది రిజిస్ట్రార్ శ్రీ సునీల్ కుమార్ మెహతాజీ, యువర్ క్వైట్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ కీప్స్ ఎవ్రీ వీల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ టర్నింగ్. థ్యాంక్ యూ సార్. ఎ ట్రీ ఈస్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్ అండ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్స్ అలుమ్ని. అవర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ది అలుమ్ని అసోసియేషన్ లెడ్ బై శ్రీ అశోక్ దయాల్జీ ఫర్ టుడేస్ గిఫ్ట్ of an eco-friendly battery-operated vehicle. My sincere thanks to our deans, Professor T. Kishore Kumar Garu, the Dean IRAA, and his entire team who has made the celebration flawless. Professor Venkai Chaudhary Garu, the Dean Academic, Professor Radhakrishnan Garu, the Dean Faculty Welfare, Professor Kiran Kumar, the Dean Student Welfare, and Professor Rajesh Kumar, the Dean Planning and Development, and Professor Sirish Sonewane, the Dean R&D. Thank you very much. And we thank Professor Shankar, ప్రొఫెసర్ నేహ, ప్రొఫెసర్ రవి, ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి అండ్ ప్రొఫెసర్ రామచంద్ర ఫర్ దేర్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ దిస్ డే ఎ గ్రాండ్ సక్సెస్. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొఫెసర్ ఈ సురేష్ బాబు, ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ చీఫ్ సెక్యూరిటీ అండ్ హిజ్ టీమ్ హూ హెస్ కెప్ట్ ది సెలబ్రేషన్ సేఫ్ అండ్ సీమ్లెస్. ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అవార్డ్ కమిటీ ఫర్ బ్రింగింగ్ ది ట్రూ బ్రిలియన్స్ ఇన్ టు ది స్పాట్ లైట్ అండ్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ది మ్యూజిక్ కంపోజర్ శ్రీ శంకరాదిత్య, who gave the institute Kulgeet its soul. All those who worked behind the screen, thank you very much. Gajanan ji, the assistant registrar, directorate, and Ranjit, office of the Dean IRAA. Before we close, let us take a pledge. Na thamenge, na thakenge, na jhukenge, na rukenge. Suraj bankar jalte hai, suraj bankar chalenge. Charai vayati, let's keep moving. NIT Warangal ki jai ho, jai hind.
1: ఇంతవరకు శ్రోతలు వరంగల్ నీటిలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ ఇల్లందుల రవికుమార్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట గీతరచన, సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం, ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట మన్మథుడు చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు తర్వాతి పాట. నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కోటి.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట రేపల్లెలో రాధ. ఈ చిత్రం కోసం సుజాత పాడిన పాట, గీతరచన శ్రీహర్ష, సంగీతం కోటి.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట సీను చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం మణిశర్మ.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ప్రేమించి పెళ్లాడతా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వెన్నెలకంటి, సంగీతం జతిన్ లలిత్.

శ్రోతలు వినబోయే తరువాతి పాట రాజకుమారుడు చిత్రం కోసం. సుఖీందర్ సింగ్ చిత్ర పాడిన పాట. గీతరచన సుద్దాల అశోక్ తేజ. సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమంటే ఇదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోగులా.

0: శ్రోతలు వినబోయే తర్వాతి పాట చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసింహ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కన్యాకుమారి గారి వయలిన్ వాదన వింటారు. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఇంతవరకు శ్రోతలు కన్యాకుమారి గారి వయలిన్ వాదన విన్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు జాతీయ సంగీత కార్యక్రమం